శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 22వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 12వ తేదీ మంగళవారం సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Capitals defeated Punjab Kings by 3 wickets at the Himachal Pradesh Cricket Association Stadium in Dharamshala last night. Today, Gujarat Titans will take on Sunrisers Hyderabad at the Narendra Modi Stadium, Ahmedabad. The match will start at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:10. భక్తరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
2: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
1: భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ ఆంజనేయ భక్తి గీతాలు.

0: మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

0: మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: ఈ సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు.

0: ఇంతటి వరకు భక్తి రంజనీ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: సూక్తి సుధ కార్యక్రమంలో గోపిరెడ్డి రామిరెడ్డి గారిచే సూక్తి సుధ వింటారు.
3: తెలుసుకోదగ్గ విషయాలు. అక్షరమంటే నశించనిది అని అర్థం. సత్యము, ధర్మము, న్యాయము, రుజుమార్గము, సత్ప్రవర్తనము ఎవడు కలిగి ఉంటాడో వాన్నే దేవుడని, పరమాత్ముడని, సజ్జనుడని అంటారు. విద్యకు అక్షరాలు మూలాధారం. అక్షరాల గొప్పతనం ఏమంటే, అక్షరంబు వలయు కుక్షి జీవనులకు అక్షరంబు జిహ్వ కిక్షు రసము, అక్షరంబు తన్ను రక్షించుగావున అక్షరంబు లోక రక్షితంబు. సమస్త జనులకు అక్షరమే కూడు పెట్టగలదు. అక్షరమే నాలుకకు చెరకురసం వంటిది. అక్షరమే ఆపదలలో తనను రక్షిస్తుంది. అక్షరమే సమస్త లోకానికి రక్షణ ఇస్తుంది. విఘ్న కారణములు కొన్ని ఉంటాయి. అవి ఏవంటే, ఆలస్య

మండలిన్ పనిచేయుట యందు ఆలస్యము, పరస్త్రీ వ్యామోహము, జన్మభూమి యందలి లోలత్వము, రోగము వచ్చినప్పుడు భయపడడం, ఎక్కువ లోభితనము కలిగి ఉండడం, ఎక్కువ సంతోషాన్ని పొందడం, ఈ ఆరు గుణాలు కలిగిన వానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. కాబట్టి ఈ ఆరు విషయాలను వదిలివేయాలి. కవిత లక్షణమెరుగని అవివేకి పద్యమిచ్చి అడుగుట కంటెన్, చవిలగొని దండెగొనుకొని భువిలో హరిదాసుడైన పుణ్యమే దక్కున్. రెండు చెక్కలు తీసుకొని హరికథలు చెప్పినా పుణ్యము దక్కుతుంది, కానీ అవివేకిని యాచించరాదు. పది పద్యంబులు చదివిన విదలించుక లేచిపోక వేడుక తోడన్, తుదరమ ఇచ్చి సత్కరించిన అదే 10,000గా భావించి కవి సంతృప్తి చెందుతాడు. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మయం, భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వం.

లేకిన్ ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం, అనేక సంపదలు కలిగినను ఓర్పు వహించడం, రాజ్యసభలలో తడబడకుండా అనర్గళంగా చమత్కారంగా మాట్లాడడం, యుద్ధరంగములో భుజబలాన్ని ప్రదర్శించడం, కీర్తి యందు కాంక్ష కలిగి ఉండడం, విద్యను దినదినాభివృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడా సజ్జనులకు పుట్టుకతో వచ్చినవే గాని తెచ్చిపెట్టుకున్నటువంటివి కాదు. తన్ని సిరే.

0: ంబువడముదనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. దేవదానవులు అమృత కోసం పాల సముద్రాన్ని చిలుకగా అందు మొదట ఆ రత్నాలు పైకొచ్చాయి. ఆ రత్నాలతో దేవదానవులు సంతృప్తి చెందలేదు. మరికొంత చిలుకగా భయంకరమైన విషం ఉద్భవించింది. దానికి వారు భయపడనూ లేదు. వారికి కావలసిన అమృతం పుట్టు వరకు చిలుకట చాలించనూ లేదు. అట్లే ధైర్యశాలులు తాము ప్రారంభించిన కార్యం నెరవేరు వరకు తమ ప్రయత్నమును విడిచిపెట్టరు గదా. ఏదైనా ఒక కార్యం సాధించాలనుకుంటే సజ్జనుడు ఎన్ని కష్ట నష్టాలకైనా ఓర్చుకుంటాడు. అది ఏమంటే,
1: ఒకచో నేలను పవ్వలించు నొకచో నొప్పారు పూసెజ్జపై, నొకచో శాఖముల రగించు నొకచో నుత్కృష్ట శాల్యోధనంబు, ఒకచో బొంత ధరించు నొక్కొక తరిం యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రాని ఎడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్నది.
0: కార్యము సాధింపగోరు ధీరుడు తన పని నెరవేరే వరకు ఎలాంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొంటాడు. కార్యసాధనకై ఒకప్పుడు కటిక నీల ఎందును, మరొకప్పుడు హంసతూలిక తల్పమునందును పడుకుంటాడు. కందమూలాలు గాని పంచభక్ష పరమాన్నము గాని సమానంగా భుజిస్తాడు. చినిగిన బొంతను గాని పట్టు పీతాంబరాలను గాని సమానంగా ధరిస్తాడు. కావున కార్యసాధకుడు ఎటువంటి అవాంతరాలనైనా ఎదుర్కొని తన పని నెరవేర్చుకుంటాడు.
2: ఇంతవరకు గోపిరెడ్డి రామిరెడ్డి గారు అందించిన మహితోక్తులను విన్నారు సూక్తి సుధా కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావాల్సిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏమాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది.
0: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడుకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
2: ఒక మంచి డేట్ టు టైము తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివలసింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు 2 విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం

0: శాతం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
1: ఆఫ్కోలో ఈ మధ్యలో చేసిన ప్రక్యూర్మెంట్ ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసి ఇవ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి ఏదర్ని సార్ క్లియర్ చేపిస్తాం, మెమరీ కూడా మేము కొంటాం. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లివరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాండ్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
0: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854వ సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5 గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్ష సూచన ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సార వివరాలు. తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు. చరిత్రలో ఈరోజు అంతర్జాతీయ నరసుల దినోత్సవం. ఇంకా 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ మూకల గారి సలహాలు సూచనలు వింటారు. అలాగే 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారి సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ సందేశాన్ని పంపించి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. మీరు సందేశాన్ని పంపించాల్సిన మా నంబర్ 8462245066 నంబర్. అలాగే 10:00 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3:00 కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాలను వింటారు. 5:30 లలిత గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 సినీ రంజని సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని ప్రసారమవుతుంది. వ్యవసాయ సూచనలు వింటారు 6:50. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:00 అలనాటి ముద్ర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: రాజకీయ సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही, पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
0: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్దం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడా ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లతో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో

0: పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 1,44,00,000 సిలిండర్ల బుకింగ్ల కాను 1,26,00,000 కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुने, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
0: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, 2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
2: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
0: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైత సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి, వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇక పైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రభాతలహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమంలో చరిత్రలో ప్రబోధ గీతం ప్రకటనలు చరిత్రలో ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మరియు 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల్ గారి సలహాలు సూచనలు వింటారు. అలాగే 8:00 డాక్టర్ శ్రీనునాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనునాయక్ గారి సలహాలు సూచనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఒక ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
9: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
7: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
9: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
10: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
11: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఈనాటి ప్రత్యేకత, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకుని వెళ్ళింది 1859లో. నోట్స్ ఆన్ నర్సింగ్ అని ప్రచురించింది నైటింగేల్. ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది నైటింగేల్. సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ సంస్థ 1965 నుండి నైటింగేల్ పుట్టినరోజైన మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. వైద్య రంగంలో కీలక మార్పు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకువచ్చి ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేశారు నైటింగేల్. నర్సులు సమాజ ఆరోగ్య పరిరక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. రోగుల సంరక్షణ, చికిత్సలో సహకారం మరియు మానసిక ధైర్యం అందించటంలో నర్సుల సేవ అమూల్యం. ముఖ్యంగా మహమ్మారులు, అత్యవసర పరిస్థితిలో వారి సేవలు మరింత ప్రాముఖ్యం పొందుతాయి. నర్సుల దినోత్సవం ప్రత్యేకత నర్సుల సేవలను గౌరవించటం, వారి త్యాగం, అంకితభావాన్ని గౌరవించటం కోసం జరిపిస్తారు. నర్సింగ్ సమాజంలో నర్సింగ్ ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట.

0: శ్రీరాంజనేయం సింగారెడ్డి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయం సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మీరు రెగ్యులర్గా

0: వింటూనే ఉన్నారు కంటి సమస్యల గురించి. ఎప్పట్లాగే ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూక్ల గారు. వారిని అడిగి కంటి సమస్యలు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే కంటి పైన మనం రెటినా గురించి ఎక్కువ చెప్పుకుంటాం. అయితే రెటినా చెకప్ అంటే ఏంటి? రెటినాను ఎప్పుడు చెక్ చేసుకోవాలి, ఎందుకు చెక్ చేసుకోవాలి?
1: చాలా మంచి ప్రశ్న అండి ఇది. సో రెటినా అనేది ఏంటంటే మన కంటి లోపల లోపలి భాగంలో ఉండే పార్ట్ని రెటినా అంటాం అన్నమాట. సో ఈ రెటినా అనేది డైరెక్ట్ ఎలా అంటే మనకు నర్వస్ సిస్టమ్ అంటే మన నాడీ వ్యవస్థ బ్రెయిన్ నుంచి డైరెక్ట్ ఆప్టిక్ నర్వ్ వస్తుంది. ఆప్టిక్ నర్వ్ డైరెక్ట్ మనకు లింక్ అయ్యేది రెటినాకి అనమాట. సో రెటినాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి విజన్ లాస్ అనేది అవుతుంటుంది అనమాట. సో కంపల్సరీగా ఈ రెటినా అనేది నార్మల్గా ఉంటేనే మన విజన్ అనేది నార్మల్గా ఉంటుంది. అందుకే రెటినా అనేది చాలా ఇంపార్టెంట్. అది హెల్తీగా ఉన్నప్పుడే మనము రెగ్యులర్గా నార్మల్గా విజన్ ఉంటుంది అండ్ మన విజువల్ ఫీల్డ్ కూడా నార్మల్ వేలో ఉంటుంది అనమాట.
0: సో ఈ రెటినా గురించి ఎవరెవరికి దీని యొక్క ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు?
1: సో రెటినా అన్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్ను గురించి తీసుకుంటే మనకు అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది. ఏంటి అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో అంటే అన్ని అవయవాలలోకెల్లా మనకు కళ్ళు చాలా ప్రధానమైనవి. ఎందుకు అంటే మనకు కళ్ళు లేకుండా మిగతా ఏ అవయవాలు ఎంత బాగా పనిచేసినా కూడా మన డే టు డే లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది డెఫినెట్ గా. సో అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అన్నారు. ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఐకి, అలానే ఐలో కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన బాడీలో ఉన్న అన్ని అవయవాలలోకెల్లా కంటికి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే మనం బాడీలో ఏదైనా పార్ట్లో శరీర అవయవాల్లో ఏదైనా నరాలను కానీ రక్తనాళాలు కానీ చూడాలంటే మనం డైరెక్ట్గా చూడలేము, మనకు కనబడవు. ఓన్లీ మనం ఏదైనా స్కానింగ్ చేస్తేనే మనకు ఆ స్కానింగ్ రూపంలో ఒక మనకి ఇమేజ్ లాగా కనిపిస్తుంది. డైరెక్ట్గా మనం ఎప్పుడు చూడలేము. ఈవెన్ హార్ట్ లో అయినా బ్రెయిన్ లో అయినా ఎక్కడైనా సరే డైరెక్ట్ గా చూసేది ఎప్పుడు అంటే సర్జరీ చేసి ఓపెన్ చేసినప్పుడే మనకు కనిపిస్తాయి అవి. బట్ అప్పుడు తప్ప మనం నార్మల్ గా చూసేది అవకాశం లేదు. మనకు బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే కంటి లోపల మనము కంప్లీట్ గా అన్ని రక్తనాళాలు, ధమనులు, సిరలు అండ్ నరాలు కూడా కంప్లీట్ గా మనము వితౌట్ ఎనీ సర్జరీ డైరెక్ట్ గా చూడవచ్చు మనం. ఎస్, అలా చూడడం వల్ల ఏంటి అంటే మనకి ఆ డైరెక్ట్ ఆ సిస్టమ్స్ లో ఇప్పుడు రక్తనాళాలు ఉన్నాయి, బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి కదా, వాటిలో కానీ నరాలలో కానీ బాడీలో ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయో అవన్నీ కంటి నరంలో మనకు రెటినాలో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకే రెటినా చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మెడికల్ టర్మినాలజీలో ఆప్థమాలజీలో ఒక సేయింగ్ ఉంది అన్నమాట, ఏంటంటే ఐ ఈజ్ ఏ విండో టు సిస్టమిక్ హెల్త్.
0: Eye is the window to systematic health.
1: అంటే ఏంటి అంటే మన సిస్టమిక్ హెల్త్ ఎలా ఉందో మనం జస్ట్ కంటిని చెకప్ చేసి చెప్పొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట.
0: బాగుంది డాక్టర్ గారు, మీరు అంటే గుర్తొచ్చింది. పాత కాలంలో డాక్టర్స్ అందరు కూడా ఫస్ట్ కన్ను, ఆ తర్వాత నాలుక, నాడి, ఈ మూడు చూసేసి జబ్బేంతో చెప్పేవారు. ఐ నో స్కానింగ్
1: కరెక్ట్. సో ఇప్పుడు మనకు కంటి లోపల రెటినా ఎస్పెషల్గా ఏంటంటే రెటినా అన్నది మనకు బాడీలో ఉన్న అన్ని అవయవాలలో ఎట్లాగైతే రక్త ప్రసరణ అవుతుందో సేమ్ రక్తనాళాలు కంటిలో కూడా రెటినాలో ఉంటాయి. సో బాడీలో బ్లడ్లో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ మనం వేరే బాడీలో మనకు ప్రాబ్లం వచ్చి స్కాన్ చేసుకుంటేనే తెలిసే ప్రాబ్లమ్స్ అన్ని మనం జస్ట్ రెటినా చెకప్ తోనే చెప్పొచ్చు. ఏ స్కాన్ అవసరం లేకుండా జస్ట్ మనం క్లినికల్ గా పేషెంట్ ని ఎగ్జామినేషన్ చేసి రెటినా చెకప్ చేస్తే డీటెయిల్ గా మనకు తెలుస్తుంది అందులో.
0: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
0: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
0: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
0: సెల్ 7288008086, ఫోన్ 08462223111. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఈ రెటినా చెకప్ ని ఎట్లా చేస్తారు, ఎలా చేస్తారు?
1: రెటినా చెకప్ ఎలా చేస్తాము అంటే మనం ఫస్ట్ పేషెంట్ రాగానే మనం నార్మల్ గా చెకప్ చేసేసి ఆ విజన్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత కంట్లో డ్రాప్స్ వేస్తాం మనము. ఆ డ్రాప్స్ ఏంటంటే డైలటేషన్ డ్రాప్స్ అంటాము. డ్రాప్స్ వేసినాక ఒక 45 మినిట్స్ కట్లా దాని ఎఫెక్ట్ వస్తుంది. అప్పుడు మనము రెటినా చెకప్ చేస్తాం అనమాట. క్లినికల్ గా చూసి ఎవరికైతే సస్పీషియస్ గా ఉంటుందో వాళ్ళకి మనం ఫర్దర్ గా ఏదైనా స్కాన్స్ అవసరం ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాని ప్రకారంగా సజెస్ట్ చేస్తాము. సో ఈ రెటినాలో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా వరకు సిస్టమిక్ డిసీజెస్, సో మనం ఏదైనా సరే ఇప్పుడు మనం తీసుకుంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లిపిడ్ డిస్లిపిడిమియా అంటాం, అంటే బాడీలో బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం అన్నమాట. ఇట్లాంటివి ఏదైనా కానీ మన కంటి లోపల మన నరంలో రెటినాలో చేంజెస్ కనిపిస్తుంటాయి. సో సపోజ్ ఇప్పుడు షుగర్ తీసుకోండి, ఎప్పుడైతే పేషెంట్ షుగర్ ఉంది పేషెంట్ కి, బట్ పేషెంట్ కి ఏం తెలియదు షుగర్ ఉన్నట్టు. సో వాళ్ళు ఎలా అంటే డైరెక్ట్ గా మన దగ్గరకే వస్తారు. ఫస్ట్ కంప్లైంట్స్ తో వస్తారంటే సార్ నాకు కన్ను కనబడలేదని వస్తారు. సో మనం చెక్ చేసి చూస్తే వాళ్ళ కన్ను కనబడకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి షుగర్ ఉన్నది కూడా తెలియదు.
0: అవును,
1: ఆ షుగర్ ఉన్నది తెలియక వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కదా, మెడిసిన్స్ యూజ్ చేయట్లేదు, డైట్ ఫాలో అవ్వట్లేదు, కాబట్టి షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ గా పెరిగి పెరిగి రెటినా డ్యామేజ్ అవుతుంటుంది. సో అట్లా వాళ్ళకి ఆ విజన్ లాస్ ప్రాబ్లమ్ తో వస్తారు. సో అప్పుడు మనం వాళ్ళకి చెప్తాము, సో మీకు సోన్ సో షుగర్ వల్ల కంటి నరం అఫెక్ట్ అవుతుంది అంటే నాకు షుగర్ లేదు సార్ అని చెప్తారు. షుగర్ లేదు కాదు, ఉంది మీకు, అది మీకు తెలియదు అంతే.
0: టెస్ట్ చేస్తే తెలుస్తుంది.
1: అప్పుడు మనం టెస్ట్ చేస్తే ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 300+ 400+ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓకే నాకు షుగర్ ఉంది, నేను చెక్ చేసుకోలేదు, కంటి మీద ఎఫెక్ట్ పడింది అని చెప్పి. సో అప్పుడు మనం వాళ్ళని రిఫర్ చేస్తాం ఫిజిషియన్ దగ్గరికి, వాళ్ళు చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అప్పుడు షుగర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ రెటినా ప్రాబ్లమ్ స్లోగా రికవరీ అవుతుంది. సో ఈవెన్ అలానే హైపర్ టెన్షన్ అనేది, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కంటి లోపల రెటినాలో మనకు రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాలు కూడా చేంజెస్ వస్తాయి మనకు. ఈవెన్ పేషెంట్ కి విజన్ పోకుండా ముందు కూడా మనకు చేంజెస్ కనిపిస్తాయి. సో ఆ చేంజెస్ ఎలా అంటే రక్తనాళాల వాల్స్ ఉంటాయి కదా, బ్లడ్ వెజిల్ వాల్స్, అవన్నీ కొంచెం స్క్లీరోజ్ అవుతాయి అన్నమాట, అంటే స్టిఫ్ గా అయిపోతాయి. మామూలుగా ఉండేదానికన్నా కొంచెం స్టిఫ్ గా కావడము, కొంచెం రక్తనాళాలో చేంజెస్ రావడము, బ్లడ్ హెమరేజెస్ రావడము రెటినా లోపల, ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి. సో రెటినాలో వీటితో పాటుగా ఇంకా కొన్ని సిస్టమిక్ డిసీజెస్ ఎలా అంటే బ్రెయిన్ లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా, సో బ్రెయిన్ లో ట్యూమర్ ఉండి దానివల్ల కంటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట ప్రెషర్ వల్ల. దానివల్ల కంటి లోపల నరంలో కూడా చేంజెస్ వస్తాయి. సో ఈవెన్ ఆ చేంజెస్ ని చూసి కూడా మనం విజువల్ ఫీల్డ్ లో అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా దాన్ని బట్టి పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నీకు సో అండ్ సో కొంచెం ట్యూమర్ లాగా ఏదైనా ఉండే అవకాశం ఉంది, కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి రెటినాలో దానికి రిలేటెడ్వి, సో వెళ్ళి ఒకసారి న్యూరోసర్జన్ ని కలవండి అని చెప్పొచ్చు. వీటితో పాటుగా క్యాన్సర్ వల్ల కూడా, బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా కూడా ఆ క్యాన్సర్ సెల్స్ కొన్ని వచ్చి రక్తనాళాల్లో స్ట్రక్ అవడం వల్ల రెటినాలో రెటినోపతి వస్తుంది, దాన్ని మనం క్యాన్సర్ అసోసియేటెడ్ రెటినోపతి అంటాము. అట్లాంటివి కూడా మనం డిటెక్ట్ చేయవచ్చు. అండ్ ఒకవేళ క్యాన్సర్ ఉండి పేషెంట్కి సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్స్ ఉండి రేడియేషన్ చేసినప్పుడు కూడా ఆ రేడియేషన్ ఏమైనా ఓవర్డోస్ అయిందా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా అని కూడా మనం కంటి లోపల చూస్తే తెలుస్తుంది. దాన్ని రేడియేషన్ రెటినోపతి అంటాము. ఆ రేడియేషన్ రెటినోపతి ఏంటంటే ఈ కన్ను చుట్టూ ఎక్కడెక్కడైతే మనం రేడియేషన్ చేస్తున్నామో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ లాగా ఏమైనా వస్తుందా లేదా అన్నది మనం జస్ట్ కన్ను చెకప్ అంటే డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ చేసి కూడా చెప్పేయచ్చు. రెటినా చెకప్ రెగ్యులర్గా చేసుకుంటే మనకి వాళ్ళకి బీపీ ఉంది కూడా మనమే చెప్పొచ్చు. సో మేము చాలా మంది పేషెంట్స్కి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి రెటినా చెకప్ చేసిన తర్వాత ఎవరికైతే బీపీ ఉన్నట్టు సస్పీషియస్గా ఉండి మనం బీపీ చెక్ చేస్తాము వెంటనే మన హాస్పిటల్లో, వాళ్ళకి 200, 120 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు పేషెంట్స్. 200 సిస్టోలిక్, 120 డయాస్టోలిక్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. బట్ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే సింప్టమ్స్ ఈ డిసీజెస్ లో సింప్టమ్స్ అంత ఎక్కువ రావు. హైపర్ టెన్షన్ ఉంది బట్ పేషెంట్ కి నార్మల్ గానే ఉంటారు వాళ్ళు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు చాలా మందికి. ఎప్పుడో ఒకసారి హెడేక్ రావడము, లేకపోతే కొంచెం నెక్ పెయిన్ రావడము, స్ట్రెయిన్ కావడము, అది వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పని చేస్తున్నా కదా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నా కదా దానివల్ల వచ్చింది అనుకుంటారు తప్ప నేను బీపీ చెక్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియదు. సో ఇట్లా ఈ రెటినా చెకప్స్ లో అవి కూడా బయటపడతాయి. సో ఫస్ట్ డయాబెటీస్, సెకండ్ హైపర్ టెన్షన్, థర్డ్ డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో బ్లడ్ లో పెరుగుతూ ఉంటాయో వాటి వల్ల ఏమవుతుందంటే కంటి లోపల కూడా రెటినాలో చేంజెస్ వస్తాయి మనకు. ఆ రెటినాలో ప్లాక్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఉంటాయి కదా, అవి మనకి ఎలా అంటే బ్లడ్ లో సర్క్యులేషన్ లో తిరుగుతూ ఉంటాయి. మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మన బాడీ ఎలా అంటే క్లోజ్డ్ సర్క్యూట్ లా ఉంటుంది అనమాట, అంటే బ్లడ్ వెజిల్స్ అన్ని శాఖోపశాఖలుగా విభజన అయిపోయి చిన్న చిన్న బ్లడ్ వెజిల్స్ అన్ని చిన్న చిన్న ఆర్గాన్స్ కి వస్తాయి అనమాట. సో మన కన్నెండు చాలా చిన్న ఆర్గాన్ బాడీలో కంపేర్ చేసి చూస్తే, బట్ మోస్ట్ వాల్యుబుల్ ఆర్గాన్ చిన్నదే కానీ. సో ఎందుకంటే ఈ చిన్న రక్తనాలు ఉండడం వల్ల చిన్న చిన్న ప్లాక్స్, కొలెస్ట్రాల్ ప్లాక్స్ చిన్నదైనా సరే అది వచ్చి మనకు అక్కడ స్ట్రక్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ ఉంది ఒక విలేజ్ లో, ఆ పెద్ద వాటర్ ట్యాంక్ నుంచి పెద్ద పెద్ద పైప్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. పెద్ద పెద్ద పైప్స్ ఇండ్లకు వెళ్లే కొద్ది నీళ్లు ఆ పైప్స్ చిన్న చిన్నగా అయిపోతాయి, సైజ్ డివైడ్ అయిపోతుంటాయి కదా, అట్లా డివైడ్ అయితే వెళ్తాయి. సపోజ్ ఇప్పుడు ఒక స్టోన్ ఉంది అనుకోండి, చిన్న స్టోన్ ఉంది, అది వాటర్ ట్యాంక్ లో పడింది అనుకోండి, అది పెద్ద పైప్ లో అవుతుందా? ఆగదు కదా, ఎందుకంటే పెద్ద పైప్ కాబట్టి ఫ్లో లో వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడ దాకా వెళ్తుంది అది? దానికి తగ్గ సైజ్ కన్నా చిన్న పైప్ ఎక్కడుందో అక్కడ స్ట్రక్ అయిపోతుంది.
0: ఎస్,
1: ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది మనకు రక్తనాళాల్లో కూడా. ఏవైతే కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఉంటాయో, బ్లడ్ క్లాట్స్ అంటాం మనం. ఎప్పుడైతే బాడీలో మన బ్లడ్ లో కూడా ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, కోయాగ్యులేషన్ సిస్టమ్ అంటే

0: రక్తం గడ్డకట్టే దాంట్లో కొంచెం అబ్నార్మల్స్ ఉంటాయి, డిసీజెస్. వాటి వల్ల కూడా ఏమవుతుందంటే ఆ రక్తం గడ్డకట్టి చిన్న చిన్న గడ్డలు కానీ ఈ కొలెస్ట్రాల్ ప్లాక్స్ కానీ అవన్నీ ఆ ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్తాయి అన్నమాట. అట్లా వెళ్ళి వెళ్ళి ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఎక్కడైతే చిన్న రక్తనాళం ఉంటుందో అక్కడ దాన్ని బ్లాక్ చేస్తుంది. అలా బ్లాక్ చేయడం వల్ల ఆ సర్టెన్ ఆర్గాన్ ఏదైతే రక్తనాళం సప్లై చేసే పార్ట్ ఉందో అది పనిచేయదు. సో అవి చిన్న పార్ట్ కాబట్టి చిన్న కన్ను మనకు ఆర్గాన్ చిన్నది అండ్ బ్లడ్ వెసల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి ఇట్లాంటి వాటిలో. సో అట్లాంటి పేషెంట్స్ మనము వాళ్ళు ఈవెన్ మనకి సింప్టమ్స్ లేకుండా నార్మల్ రెటినా చెకప్ వచ్చినా కూడా మనకు కనిపిస్తాయి ఆ ప్లాక్స్ రెటినా చెకప్స్ లో. సో ఆ రెటినా చెకప్ లో కనిపించినప్పుడు మనం అవి చూసి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి, లేదంటే కోయాగ్యులేషన్ ప్రొఫైల్ చేయించుకోండి, క్లాటింగ్ మెకానిజం, బ్లీడింగ్ ఎట్లా ఉన్నాయని చూడడానికి. అలా చేయడం వల్ల మనం వాళ్ళని సర్వైవ్ చేసిన వాళ్ళం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఐ, వీఆర్ సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ ది పేషెంట్. ఎందుకంటే ఈ డిసీజెస్ కొంచెం అగ్రవేట్ అయ్యి ఇంకా సీరియస్ కండిషన్కి వెళ్ళిపోతే అవి లైఫ్ థ్రెటనింగ్ అవుతాయి మనకు. సో పేషెంట్ సేవ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: దాంతోపాటుగా మనకు అనీమియా, రక్తహీనత అంటాం కదా, రక్తహీనతలో కూడా చాలా మంది విలేజెస్ లో రక్తహీనత ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్ కి. సో వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఈ రక్తహీనత ఎక్కువైతుండే కంటి లోపల రెటినాలో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కంటి లోపల బ్లీడింగ్ కావడము, హెమరేజెస్ రావడము, ఇంకా కొద్దిగా అయితే డిపాజిట్స్ ఫామ్ అవ్వడం ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో అవి వాళ్ళకి ఏం తెలియదు అనమాట. సో నార్మల్ చెకప్కి వచ్చినప్పుడు లేదా వాళ్ళకి ఏదైనా కంట్లో అబ్నార్మాలిటీ చూపు సరిగ్గా కనిపించక వచ్చినా కూడా మనం ఈ చేంజెస్ ని బట్టి చెకప్ చేసి చెప్పు. సో ఈ చేంజెస్ వల్ల కూడా మనం చూసి వాళ్ళని మీకు ఇట్లా కొంచెం బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, అనిమియా ఉంది అని చెప్పి మనం ఫిజిషియన్ దగ్గర రిఫర్ చేస్తాము. సో వాళ్ళు అప్పుడు చూసి వాళ్ళకి మరీ తక్కువ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడము లేదంటే సప్లిమెంట్స్ ఇవ్వడం అట్లా చేస్తుంటారు. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. రక్తహీనత కూడా మనం ఐ చెకప్ తోనే గుర్తుపెట్టవచ్చు. దాంతోపాటు చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకు, స్పెషల్ గా ట్యూబర్క్లోసిస్ గానీ, సార్కాయిడోసిస్ గానీ, సిఫిలిస్ గానీ, ఇవన్నీ ఏంటంటే మనకు కంటి లోపల కూడా ఎఫెక్ట్ చేస్తాయి రెటినాని. సో ఎప్పుడైతే పేషెంట్ నార్మల్ గా రెటినా చెకప్ చేసుకున్నా లేదా విజన్ లాస్ తో రెటినా చెకప్ చేసుకున్నా కూడా మనకు అందులో చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి బాడీలో ఏం జరుగుతుందో మనం రెగ్యులర్ గా చెకప్ చేసి చెప్పొచ్చు. సో ఇవన్నీ రక్తనాళాలకు రిలేటెడ్ అనమాట. బాడీలో రక్తనాళాలలో రక్తంలో ఏం జరుగుతుందో దానివల్ల మనం రెటినా చెకప్ చేసి తెలిసిపోతుంది. ఇంకోటి నర్వస్ టిష్యూ, అంటే మన కన్ను ఎలా అంటే ఆప్టిక్ నర్వ్ అంటాం, కంటికుండే వెనకాల నర్వ్ని. ఆ నర్వ్ అన్నది బ్రెయిన్ నుంచి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనమాట. సో ఒక బ్రెయిన్ మనకు సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకోండి. ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒక వైర్ లాగా కంటికి వస్తుంది అనమాట, అది ఆప్టిక్ నర్వ్. సో బ్రెయిన్ లో కానీ లోపల స్కల్ లో కానీ ఏవైతే అబ్నార్మల్ చేంజెస్ జరుగుతాయో, లేకపోతే సపోజ్ ట్యూమర్స్ ఏమన్నా వచ్చాయనుకోండి బ్రెయిన్ లో, వాటి వల్ల కానీ లేదంటే ఏదైనా బ్లీడింగ్ సైనల్ బ్రెయిన్ లోపల వాటి వల్ల కానివ్వండి, లేకపోతే షుగర్ బీపీ ఉండి కంట్రోల్ లేక చిన్న చిన్నగా రక్తనాళాలలో రప్చర్స్ అయిపోయి అక్కడ కొంచెం హెమరేజెస్, ఇష్కిమిక్ ఏరియాస్ ఫామ్ అవుతా ఉంటాయి వాటి వల్ల కానీ, ఏదైనా సరే వాటి వల్ల ఏమవుతుందంటే కంటి లోపల నరాలలో కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో ఇవన్నీ మనం జస్ట్ రెటినా చెకప్ తోనే కనిపెట్టొచ్చు. పేషెంట్ కి ఏం తెలియకున్నా వాళ్ళకి సింప్టమ్స్ లేకున్నా కూడా మనం జస్ట్ రెటినా చెకప్ చేసినప్పుడు మాత్రమే మనకు అది కూడా కంప్లీట్ రెటినా చెకప్ అంటే ఇప్పుడు డైలటేషన్ చేసి చేసినప్పుడే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఎంత ఉంది, నార్మల్ ఉందా, ఒకవేళ నార్మల్ లేకపోతే అబ్నార్మల్ ఉంటే ఏమేం సైన్స్ ఉన్నాయి, వాటిని బట్టి ఆ సైన్ ఏ డిసీజ్ కి వస్తుంది, సిస్టమిక్ గా ఏ ప్రాబ్లం ఉంటే సైన్ వస్తుంది అది మనం అనాలిసిస్ చేసి పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. తద్వారా వాళ్ళ కన్నుని కాపాడొచ్చు, ప్లస్ వాళ్ళ లైఫ్ ని కూడా మనం సేవ్ చేయవచ్చు.
3: బాగుంది డాక్టర్ గారు. అంటే ఒక్క రెటినా మీ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా చెప్పేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు దీని యొక్క లాభం అంటే రెటినా చెకప్ ఎందుకు చేసుకోవాలని చాలా మంది అంటుంటారు, అన్ని లాభాలు ఉంటాయి ఇంకా.
0: సో రెటినా చెకప్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెటినా ఎలా ఉందో తెలుస్తుంది, అంటే కంటి లోపల కంటి పార్ట్ ఎలా ఉంది, రెటినా ఎలా ఉంది, అది బాగానే ఫంక్షన్ చేస్తుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. దాంతో పాటుగా ఒకవేళ అబ్నార్మాలిటీ ఉంటే ఎంత అబ్నార్మాలిటీ ఉంది, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. మోర్ ఓవర్ గా సిస్టమికల్ గా, ఎందుకంటే కంటిలో సిస్టమిక్ సర్క్యులేషన్స్ కు కనెక్ట్ అయి ఉంది రెటినా మాత్రమే. సో రెటినాలో సిస్టమికల్ గా అబ్నార్మాలిటీస్ ఏమున్నా వాటి ఎఫెక్ట్ అన్నది రెటినా మీద కంపల్సరిగా ఉంటుంది. సో అది పేషెంట్ కి కంప్లైంట్స్ ఉన్నా లేకున్నా కూడా మనం మనం అందులో సైన్స్ కనిపెట్టవచ్చు. సో అందుకే రెటినా చెకప్ అన్నది ఎవరైనా సరే కంప్లీట్ కంపల్సరీగా చేయించుకోవాలి. అలా చేయించుకున్నప్పుడు మాత్రమే మనకి చేంజెస్ ఏమన్నా వస్తున్నాయా, వస్తే ఏ స్టేజ్ లో ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ అవసరమా, లేకపోతే బాడీలో వేరే పార్ట్స్ లో కూడా ఏమన్నా అఫెక్ట్ అవుతున్నాయా అనేది మనకు తెలుస్తుంటుంది. సో తద్వారా మనం వేరే ప్రాబ్లమ్స్ కూడా అరికట్టవచ్చు.
3: ఇందాక మీరు చెప్పినట్టు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్టు, అంటే ఒక కన్నును చూసి మాత్రం మొత్తం మన శరీరంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అంటారు. అది ఒక చిన్న రెటీనా చెకప్ ద్వారా. చాలా మంచి విషయం తెలియజేశారు డాక్టర్ గారు. రెటీనా వల్ల ఇంత లాభాలున్నాయనే విషయం ఈరోజు మాకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
1: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
6: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
4: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
7: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
3: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
4: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
4: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
8: ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపుదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అలాగే రేపుదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలుల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల తలగాయాలు, వాటికి చికిత్స గురించి నరాలు, వెన్నుపూస, శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కేశ మేఘరాజ్ గారు తగిన సలహాలనిస్తారు. గమనిక విన్నారు.

0: చిత్ర గారు శ్రేయా ఘోషాల్ గారు పాడిన ఈ పాట శ్రీరామరాజ్యం సినిమా నుండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:58. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాక్టర్ సీనినాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905. దంత సమస్యల గురించి గత 20 ఏళ్లుగా మన స్టూడియోకి వస్తూ దంత సమస్యలపైన చాలా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు దంత వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు. మరి ఈరోజు కూడా వారు మనకున్న దంత సమస్యల గురించి మనకు చక్కటి పరిష్కార మార్గాలు చూపించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సీనినాయక్ గారు నమస్కారం.
3: నమస్తే. నమస్తే భూమేష్ గారు.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు. ఎందుకు ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు గురించి మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మరి డెంటిస్టులలో అనేక రకాల డెంటిస్టులు ఉంటారు, మీరు స్పెషలిస్ట్ ఈ ఎత్తుపళ్ళు మరియు వంకరపళ్ళలో, కాబట్టి మీరైతే చక్కటి మా అవగాహన మా శ్రోతలకు అందిస్తారనే ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇది మరి పిల్లల్లో చాలామంది ఈ ఎత్తు వంకరపళ్ళతో బాధపడుతూ ఉంటారు, దానివల్ల క్లాస్ రూమ్లో పిల్లలు హేళన చేయడం అట్లా చేయడం వల్ల వాళ్ళ చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి చికిత్స ఉంటుంది?
3: దంత సమస్యల్లో దంత విభాగాలు అంటే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరికైతే పేషెంట్ సపోజ్ పంటి నొప్పితో వస్తే వాళ్ళకి పంటి నొప్పి తగ్గించడానికి రూట్

0: ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ రూట్ క్లాట్ ట్రీట్మెంట్ కూడా ఆ రూట్ క్లాట్ స్పెషలిస్ట్ ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ గారు ఉంటారు, అతనితోనే ట్రీట్మెంట్ చేయిస్తుంటాము. అలాగే జ్ఞానదంతం చేయడానికి జ్ఞానదంతం స్పెషలిస్ట్, అలా మనకు మెడికల్ ఫీల్డ్లో ఎలా స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారో అలాగే దంత వైద్యంలో కూడా అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు. ఇది వరకు ఒక 10-15 ఇయర్స్ మనం గతంలో వెళ్తే, సో డెంటల్ డాక్టర్ అంటే ఏ సమస్య, దంత సమస్యలు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఒక డెంటల్ డాక్టరే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ట్రీట్మెంట్కి, నాణ్యతమైన ట్రీట్మెంట్కి ఆ ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఏమంటే, ఈ పిల్లలకి ఎవరికైతే ఈ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు కానీ సందుపళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ ముఖ కవళికి మంచిగా లేకపోవడం వల్ల, ఈస్థెటిక్ అంటే వాళ్ళ ప్రొఫైల్ మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ సరిగా కనిపించకపోతే, ఆజకల్ పిల్లలకి ఏముంటుందంటే ఎవరైనా కూడా మేము స్మార్ట్గా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి ఫిట్గా ఉండాలి, మంచి అందం కనిపించాలని చెప్పేసి అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి. సో ఇలాంటి ట్రెండ్లో ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు సందు పళ్ళు ఉంటాయో వాళ్ళు చాలామందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వెళ్ళి చాలామంది ఈ చదువు రాణించలేకపోవడము లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ రాణించలేకపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు ఈ సమస్యతో బాధపడే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్కి ఇదివరకైతే మనము క్లిప్పులతోటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. క్లిప్పులు చికిత్స అంటారు, అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్. పంటికి బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్ ట్రీట్మెంట్ తోటి మనం ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మనము ఈ ట్రీట్మెంట్ ఈ ఎత్తు వంకర పళ్ళను మనం చికిత్స చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఇదివరకు ఏమంటే చాలామందికి అవగాహన ఉండేది కాదు, అంటే ఇలా ఎత్తు వంకర పళ్ళకు కూడా చికిత్స ఉంటుందా, లేకపోతే దానికి ఆర్థోడాంటిస్ట్ అంటే ఈ ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ వచ్చి చేస్తారా అనేది కూడా అవగాహన లేదు. సో ఇప్పుడు ప్రజల్లో కూడా చాలామంది అవగాహన వచ్చింది. సో అదేవిధంగా ఎవరికైతే ఈ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ క్లిప్పుల ద్వారా, ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళ సమస్యని మనం వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా, చాలామందికి ఏముంటుందంటే ఈ క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుందో, లేకపోతే పన్ను పీకేస్తారు, లేకపోతే ఇంకో కంటి చూపు ప్రాబ్లం ఉంటుంది, ఇంకో సమస్య ఏదో ఉంటుంది అని చెప్పేసి చాలామంది విలేజ్లో ఉన్న ప్రజలకి చాలామందికి ఈ అపోహలు ఉంటాయి. సో కాబట్టి సో ఇలాంటి అపోహ పడకుండా ఈ క్లిప్పుల చికిత్సని అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి ఎందుకు ఇదే చెప్తున్నామంటే, సమ్మర్లో చాలామంది పిల్లలు ఇంటికి వస్తారు, హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు, కాలేజ్ నుంచి హాలిడేస్లో ఉంటారు, చాలామందికి పిల్లలకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇలా ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దాని భాగంగానే ఈరోజు ఈ ఎత్తు వంకర పళ్ళ గురించి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రేడియో శ్రోతలకి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి.
1: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నా? ఏ హాస్పిటల్లో?
2: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
1: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
2: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
1: మరి అడ్రస్?
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. డాక్టర్ సీను నాయక్.
3: ఎత్తు వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. బాగుంది డాక్టర్ గారు, మరి ఎత్తు వంకరపల్లు చికిత్సకి ఎంత సమయం పడుతుంది?
0: సో ఎత్తు వంకరపల్లకి ఇదివరకైతే మనకు 1.5 నుంచి 2 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడేమంటే మనం ఎవరికైతే తొందరగా ట్రీట్మెంట్ కావాలో దాన్ని యాక్సిలరేటెడ్ ఆర్థోడాంటిక్స్ అంటారు, అంటే తొందరగా అయ్యే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. న్యూ టెక్నాలజీస్ తోటి, లేజర్స్ తోటి కూడా మనం ట్రీట్మెంట్ని తొందరగా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ సమస్యను బట్టి మనకు 6 మంత్స్ నుంచి 1 సంవత్సరం లేదా 1 సంవత్సరం లోపల మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇంకోటి ఏమంటే, ఈ ట్రీట్మెంట్ వయసులో ఉన్నప్పుడు చేయించుకుంటే, అంటే గ్రోత్ ఉన్నప్పుడు, పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే ఏమవుతుందంటే, దాన్ని గ్రోత్ని అడ్వాంటేజ్ తీసుకొని మనం క్లిప్పులు ట్రీట్మెంట్ చేయడం చక్కగా చేయడానికి లేదా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరికైతే 9 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఇలాంటి సమస్యలతో ఉన్నారో, ఈ ఎత్తు పళ్ళు కానీ, వంకర పళ్ళు కానివ్వండి, ఎగుడు దిగుడు పళ్ళు కానీ, సందు పళ్ళు కానివ్వండి, దవడల వ్యత్యాసం ఉన్న వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ వయసులో వస్తే మాత్రము ట్రీట్మెంట్ అనేది చక్కగా అవుతుంది. ఆ గ్రోత్ పీరియడ్ అంటే పెరుగుదల వయసులో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకొని మనకు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ చికిత్సను చేయించుకోవచ్చు. తర్వాత ఈ గ్రోత్ అంటే పెరుగుదల ఆగిపోయిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ అనేది 60 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. కానీ

0: దానికి వయసుతో సంబంధం లేదు. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దాన్ని మంచి కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు. చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే మరి ఈ తల్లిదండ్రులకు ఒకవేళ ఎత్తు వంకర పళ్ళు కనుక ఉంటే తల్లికి కానీ తండ్రికి కానీ అవే పిల్లలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? మరి అలాంటి పిల్లలకు ఒకవేళ వస్తే ఎలా అంటారు?
1: చాలా మటుకు అంటే ఎవరికైతే తల్లిదండ్రులకి ఇలాంటి సమస్య ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి మదర్ కావచ్చండి ఫాదర్ కావచ్చు ఎవరికైతే ఈ ఎత్తు పళ్ళు కానీ వంకర పళ్ళు కానీ లేతే ఎగుడు దిగుడు పళ్ళు కానీ లేతే సందున్న పళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లల్లో అవకాశం సేమ్ మాలక్లూజన్ అంటారు సేమ్ టీత్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనకు బిడ్డ పుట్టిన తర్వాత 6 మంత్స్ నుంచి 6 ఇయర్ వరకు అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ పాల పళ్ళు రావడం జరుగుతుంటుంది. అప్పుడే బ్రషింగ్ కూడా మేము స్టార్ట్ చేయమంటాం పిల్లలకి. తర్వాత 6, 6.5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఈ 11-12 సంవత్సరాల లోపల ఈ పాల పళ్ళని ఊడిపోయి అదే వాటి స్థానంలో పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అలాంటి కండిషన్లో తల్లిదండ్రులు ఏం గమనించాల్సిందంటే వాళ్ళ పిల్లల పళ్ళ వరుస ఎలా ఉంది, చక్కగా ఉందా లేకపోతే ఎత్తుగా ఉన్నాయా లేకపోతే ఎగుడు దిగుడు ఉన్నాయా వంకరగా ఉన్నాయా చూసి ఆ సమయంలో ఆర్థోడాంటిస్ట్ అంటే ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ఇంకా ఈ ప్రాబ్లం అనేది సివియర్ కాకుండా మన ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మన ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటారన్నమాట. ఈ మాలక్లూజన్ అంటే ఈ సమస్య ఇంకా పెరగకుండా ఎత్తు పళ్ళు ఉంటాయో వంకర పళ్ళు వస్తాయో అవి ఇంకా పెరగకుండా దాన్ని మనము దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే 6.5-7 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి పిల్లలు మనకు వంకర పళ్ళు ఉన్న పిల్లలు ఎత్తున్న పళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అంటే ఆర్థోడాంటిస్ట్ దంత వైద్యంలోనే సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఉన్న ఆర్థోడాంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే సో ఈ సమస్యను ఇంకా పెరగకుండా ముందే అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనిస్తూ ముందే చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నానండి.
2: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నావు, ఏ హాస్పిటల్లో?
0: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
2: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
0: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
2: మరి అడ్రస్?
0: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. డాక్టర్ సీను నాయక్.
3: ఎత్తు వంకరపల్లు నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. అవును డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఎత్తు వంకరపల్లతో పాటు కొంతమందికి దవడలో కూడా సమస్యలు ఉంటాయి, మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వారికి చికిత్స అనేటువంటిది ఉంటుందా?
1: ఇది వరకు చెప్పినట్టు మనము ఈ ఎవరికైతే ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయో వాళ్ళ అలాంటి తల్లిదండ్రులకు వాళ్ళకు దవడల సమస్య ఉన్నా అంటే కొంతమందికి దవడ పెద్దగా ఉండడము కొంతమంది దవడ చిన్నగా ఉండడము ఈ పళ్ళతో పాటు సో వాళ్ళు చూస్తేనే కొద్దిగా అంటే పళ్ళు ఎత్తుకు అనిపిస్తుంది దాంతోపాటు దవడ కూడా ఎత్తుకు అనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకి ముందే మనం వాళ్ళు ఈ సమయంలో తీసుకొస్తే మనం దవడని కూడా అంటే ఎత్తు వంకర పళ్ళతో పాటు దవడని కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దవడని కరెక్ట్ చేయాలంటే మనకు పిల్లలు మనకు పెరుగుదల ఉండే వయసులో వస్తే మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పెరుగుదల అంటే గ్రోత్ ఆగిపోయిన తర్వాత మనం ఈ దవడ కరెక్ట్ చేయడానికి ఉండదు అంటే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేయడానికి ఉండదు. అప్పుడు సర్జరీ తోటి మనం దవడ కరెక్షన్ చేసుకోవాలంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు, ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. ఈ సర్జరీని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే న్యాచురల్గా మనం దవడని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందే పెరుగుదల ఉన్నప్పుడు ఈ ఆర్థోడాంటిస్ట్ అంటే దంత వైద్యంలో ఉన్న స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ని తీసుకెళ్ళి చూయిస్తే పిల్లాడిని చూయిస్తే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా చేయాల్సింది ఏమంటే వాళ్ళ పిల్లల్ని చదువులతో పాటు ఆటలతో పాటు సో ఈ మనం వాళ్ళ హెల్త్ ఇష్యూలో కూడా కొద్దిగా జాగ్రత్త పడి ముందే వాళ్ళకు ఫలానా స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ప్రివెన్షన్లో బాగానే మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి.
0: బాగుంది, చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. అయితే చివరిగా ఏంటంటే ఇప్పుడు మనం ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు ఎదిగాం, మరి అట్లాగే ఎత్తు వంకర పళ్ళను సరిచేయడంలో అడ్వాన్స్ చికిత్సలు ఏమైనా ఉన్నాయి?
1: సో ఇది వరకు ఏమంటే మనకు ఈ ఎత్తు వంకర పళ్ళను మనకు చికిత్స చేయించుకోవాలంటే క్లిప్పులు వేసేవాళ్ళం అండి, క్లిప్పులు కనిపిస్తాయి. సో ఈ క్లిప్పుల్లో కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటారు, దాంట్లో కూడా మనకు మనకు ఈ స్టీల్ క్లిప్లని, స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్లని

0: లేకపోతే సెరామిక్ క్లిప్పులు అని ఇలాంటివి ఉంటాయి. తక్కువగా కనిపించాలి అనుకుంటే సెరామిక్ క్లిప్పులు వేయించుకునే వాళ్ళు, ఎక్కువ మనకి ఏదైనా పర్లేదు అనుకుంటే ఈ మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్పులు వేయించుకునే వాళ్ళు. సో ఈ చికిత్స, ఈ ఎత్తు వంకర పళ్ళ చికిత్స అనేది మామూలుగా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల ఈ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు, ఆడపిల్లలకి ఏముంటుంది అంటే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కూడా పక్కన వాళ్ళకు తెలియకూడదు అని చాలామంది పిల్లలకు ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏమంటే ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్, అంటే బ్రేసెస్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దాన్ని అలైనస్ ట్రీట్మెంట్ అంటారు. మనం ఈ ఈ క్లిప్పులు పెట్టిన తర్వాత టోటల్గా ట్రాన్స్పరెంట్, 100% మన టీత్ ఎలా ఉంటుందో అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో వీటిని ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. సో ఈ ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు, లేకపోతే హైట్ ఉన్న పళ్ళు, లేకపోతే ఎగుడు దిగుడు ఉన్న పళ్ళు, సందు పళ్ళకి ఎవరైతే ఉంటాయో, ఎవరికైతే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కనిపిస్తుంది వాళ్ళు, మరి అలా అనుకునే వాళ్ళు కూడా మనకు ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి ట్రీట్మెంట్ కనిపించకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా డిజిటల్ టెక్నాలజీ, అంటే మీకు ఏదైతే ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు ఉన్న సమస్యని స్కాన్ చేసి మనం స్కానింగ్ చేసుకుంటాము. స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ తోటి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని తయారవుతాయి, డిజిటల్ గా తయారవుతాయి. సో టెక్నాలజీ మొత్తం అంతా డిజిటల్ గా తయారవుతుంది. సో డాక్టర్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసేంత వరకే డాక్టర్స్ దీంట్లో పాత్ర ఉంటుంది. వన్స్ ఇది స్కానింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాన్ అయిన తర్వాత ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కంపెనీ నుంచి అలైనర్స్, ఈ సెట్ ఆఫ్ అలైనర్స్ అని వస్తాయి. సో అవి మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్లకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవడం, మీ ఇంటి దగ్గరే మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి నెల మనం క్లిప్పులు వేయించుకుంటే ఏమవుతుందంటే ప్రతి నెల మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి. లేకపోతే పిల్లోడు ఇప్పుడు సపోజ్ నిజామాబాద్లో ఉన్న అబ్బాయి రేపు హైదరాబాద్ వెళ్ళితే ట్రీట్మెంట్ ఎలా, లేకపోతే మెడ్రాస్ వెళ్ళిపోతే ఎలా, చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత డాక్టర్ కూడా కన్సర్న్, అంటే ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా క్లినిక్ రానవసరం లేదు, కాబట్టి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, సో వీటిని ప్రజలు వీటిని గమనించి ఏదైతే బెస్ట్ టెక్నాలజీ ఉందో వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అడ్వైజ్ చేస్తున్నానండి.
1: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎత్తు వంకర పళ్ళను అట్లాగే సందు పళ్ళను ఎట్లా మనం సవరించుకోవచ్చు, దానికి చికిత్స విధానాలు ఇప్పుడు లేటెస్ట్గా ఏ విధంగా వచ్చినాయి మొదలైన విషయాలు తెలియజేశారు. ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్, హెల్ప్ లైన్ 7799050505.
4: ఇంతవరకు మీరు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాతల హరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలంలో సమయం 8:15కి వస్తుంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు ఉంటారు ఢిల్లీ కేంద్రం నుండి.

కార్యక్రమంలో సినీ రంజని కార్యక్రమంలో మరో పాట ఎంఎం కిరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, మాలవిక గారు.

శ్రోతలు వింటున్నారు సినీ రంజన సినీ గీతాల కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఫోన్ ఇన్ కార్యక్రమాల వివరాలు. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ

హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక

అలాగే అదే రోజు గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకర పళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రావంతి చిద్రవార్ గారు తగిన సలహాలను ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరో పాట. నేనున్నాను సినిమా నుండి కేఎస్ చిత్ర గారు పాడిన ఈ పాట.

ఇంతటితో ఈ పూట సినీరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00. హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నచ్చిన పాటలు వినాలని అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే 8462245066 నెంబర్కి సంక్షిప్త సందేశాన్ని పంపించి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. కార్యక్రమంలో మొదటి పాట సాహస వీరుడు సాగర కన్య సినిమా నుండి కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామం నుండి దావుల ప్రభాకర్ రెడ్డి, ఆద్య, సువర్ణ, హృతిక, ఖుషి, రసిక వీరందరి కోసం సాహస వీరుడు సాగర్ కన్య సినిమా నుండి ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
6: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
7: హృదయ రోగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు మోర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి కోరుతున్నారు. వీరు మా కోసం త్రిశూలం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ ఉన్నారు. వడ్నాల కిషన్, సువర్ణ, రుధిర, ఋగ్వేద, శ్రీహంష్, వీరందరి కోసం త్రిశూలం సినిమా నుండి ఈ పాట.

0: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
0: హృదయరాగాలు కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి, గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ కూడా కోరుతున్న పాట హీరో చిత్రం నుండి ఈ పాట మీరు కోసం.

రాగాలు కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు ఆకాశవాణి నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ ఇవాళ కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటారు, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మా కోసం ఘటోత్కచుడు సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, గోన శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, వడ్డపల్లి జిల్లా కమాన్పూర్ నుండి తప్పకుండానే మీకోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఘటోత్కచుడు సినిమా నుండి.

మహావ్యోమగర్భంతరక్షిప్త బ్రహ్మాండ గోళోపరివ్యాప్తమౌ విశ్వరూపముదాల్సంగ నీశక్తి నీయుక్తి అర్థించి త్వంజీవ శరదశతం మంచు ఘోషించు వేదమ్మునే వమ్ము గావించు ఈ సృష్టిలో పంబు సవరించదన్ అస్మత్ప్రకామమ్ము నాలించి దీవించి యుష్మత్కృపాధార చిందించి స్పందించి భాస్వద్బృహత్ దివ్య గంభీర తేజ ప్రభాపుంజమున్ స్వామి సంధింపగా నిన్ను ధ్యానించి తిన్ సర్వలోకాకృతం వౌ మహామాయయుం సిద్ధులుం యక్షులుం నాగులుం యోగులుం పంచభూతమ్మునుం అష్టదిక్పాలకుల్ సర్వజీవమ్మునుం సాక్షిగా ప్రేమ తత్వము చాటంగా సత్వము చూపించదల్ కర్కశంబైన విధిరాతనే.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: హృదయరాగాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు, ఆర్ఆర్ చౌరస్తా నుండి ఉమారాణి, నరేష్, సుచిత్ర, నిహాల్, వీరు కోరుతున్న పాట కోర్టు చిత్రం నుండి. ఈ పాట అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ గారు పాడిన ఈ పాట కోర్టు సినిమా నుండి.

0: వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూసాన్ ఏఆర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల తామరా
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్.

0: తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: హృదయరాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు, సుల్తాన్ సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. బాలకృష్ణ సాంగ్ ఇది. ఆర్మూర్ నుండి రాధ కుమారస్వామి, రియాన్స్ సహస్ర సహర్ష వీరందరూ కూడా కోరుతున్న పాట సుల్తాన్ సినిమా నుండి ఈ పాట.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
5: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
6: హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో మరో పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు రాగిశంకర్, శోభ మాధురి, నాగసింధు, ఓంకార్, సాత్విక్, సంభవిక్, వీరందరూ కూడా భీమ్గల్ నుండి కోరుతున్నారు. నిప్పురవ్వ సినిమా నుండి పాటను వినిపించమని. తప్పకుండా అండి, మీకోసం నిప్పురవ్వ సినిమా నుండి ఈ పాట వచ్చేస్తుంది. వినేయండి మరి.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. శుభోదయం హృదయరాగాలు కార్యక్రమానికి అంటూ మా కోసం స్వాతిమత్యం సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేయండి అంటున్నారు. సాటాపూర్ విలేజ్ నుండి మహేష్, హేమ, మనస్విత, యశ్విన్ వీరందరి కోసం స్వాతిమత్యం సినిమా నుండి ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడిన ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే

0: ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ పంపించారు. ముత్యమంతా ముద్దు సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు చెన్నూరి సుధాకర్, సత్యం, రామకృష్ణ, కిషన్, నాగేశు, శివ, హనుమాన్, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల్ బండలింగాపూర్ నుండి కోరుతున్నారు వీరు కోసం ఈ పాట ముత్యమంతా ముద్దు సినిమా.

కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలి మండలం ఖ్యాదరి వీరేష్ విశ్వేష్ వికేష్ వివేక్ అవినాష్ మౌనిక భవ్యశ్రీ సంయుక్త. అలాగే ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ డిస్టిక్ పుతంగల్ నుండి తోట సంతోష్ నిఖిల రణవీర్ నమ్రత నిత్య సంతోషిని. వీరందరి కోరిక మేరకు శ్రీ ఆంజనేయ సింహ నుండి

వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అంతవరకు వినండి ఇదే పాటను.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటిలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు దీనికి హాజరవుతారు. ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసంలో బీఆర్ఎస్ కీలక సమావేశం ఈరోజు జరుగుతుంది. కె తారక రామారావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తారు. జనగణనలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు జరిగే హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి పౌరులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ వివరాలు కీలకమని, తుది దశ జనగణన 2027 ఫిబ్రవరిలో ఇంటింటికి వచ్చి నిర్వహిస్తారని తెలియజేశారు. కొత్త వాహనాలకు 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలాగా డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిర్ణీత గడువులోగా అధికారులు స్పందించకుంటే దరఖాస్తు ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు వాహన్ పోర్టల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో క్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తులు పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జట్ల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంపటి రాయుడు స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో 2026-27 సీజన్ కోసం సెలక్షన్ కమిటీని ప్రకటించారు. అక్షత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించే సీనియర్ కమిటీలో సుమన్, మెహదీ హసన్, పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఎంపికారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. తాజా జాబితాలో 1 రేటింగ్ పాయింట్ తగ్గి 118 పాయింట్లకు చేరినప్పటికీ టీమిండియా 1గా నిలిచింది. న్యూజిలాండ్, ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వారు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సామల కబుర్లు. డాక్టర్ సామల సదాశివ గారితో సంభాషణ వింటారు.
1: ఒక జాతి సంస్కృతి తరతరాలుగా తరగని సంపదగా విలసిల్లుతుంది. అభివృద్ధి పదం అనంతంగా సాగిన జాతి జీవనాడుల్లో సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అంతర్లీనంగా జాతిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పెద్దల మంచి మాటలు అందరికీ ఆచరణ మార్గాలే. అనుభవ సారాన్ని నింపుకున్న పెద్దల ముచ్చట్లలో సైతం అపురూపమైన మన సంస్కృతి సాక్షాత్కరిస్తుంది. గతం చరిత్ర, గత జ్ఞాపకాలు జాతి మననం చేసుకోవలసిన పరిమళ భరిత జీవన ఘట్టాలు. ఆదిలాబాద్ జిల్లాలో సాహిత్య సాంస్కృతిక స్రష్టలలో అగ్రతాంబూలం డాక్టర్ సామల సదాశివ గారిదే. తెలుగు ఉర్దూ భాషల్లో ఉరుప్రజ్ఞ కలిగిన డాక్టర్ సదాశివ అందిస్తున్న ఈ అనుభవసార జ్ఞాపకాలు తరతరాల వారికి నాటి సంస్కృతిని అందించి ఆ దొంతరలలో దాగి ఉన్న మానవత్వ విలువలను, నైతిక విలువలను పరిపృష్టం చేస్తాయనే ప్రయత్నమే ఈ సామల కబుర్లు. డాక్టర్ సదాశివ గారు నమస్కారం అండి.
2: అయ్యా నమస్కారం అండి.
1: మీరు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాహితీ స్రష్టలు అయితే మా తరంలో కొంతవరకే మేము ఈ పూర్వం ఉండేటువంటి పరిస్థితుల్ని మీరు మొదట్లో అంటే ఒక యవ్వన దశలో కానీ బాల్య దశలో కానీ ఉన్నప్పుడు ఉండేటువంటి సాహిత్య వాతావరణం కానీ సాంఘిక వాతావరణం కానీ ఎలా ఉండేదండి?
2: అయ్యా మా చిన్నప్పుడు ఇక్కడ నిజాం రాజ్యం కదా, ఇక్కడ రాజభాష ఉర్దూ కాబట్టి ఉర్దూతో పాటు ఇంగ్లీష్ చదువుకుని డిగ్రీలు సంపాదించినటువంటి వాడికే ఉద్యోగాలు దొరికేటివి. తర్వాత ఏ వృత్తిలో అయినా స్థిరపడాలంటే ఉర్దూ తప్పనిసరిగా రావాలి, అట్లాగే ఇంగ్లీష్ కూడాను. తెలుగుతో అంత పని ఉండేది కాదు అప్పట్లో. తెలుగంటే మాట్లాడే భాషే కానీ సర్కారీ భాష కాదు కదా, వ్యవహారిక భాష కూడా కాదు. అంటే వ్యవహారాలలో, ప్రభుత్వ వ్యవహారాలలో పనికొచ్చే భాష కాదు. ఆ కాలంలో మేము చదువుకున్నామండి. అయితే ఆ కాలం వాళ్ళు కొందరు ఇప్పటికీ బతికున్నవాళ్ళు, నాకంటే వాయిదారేళ్ళు పెద్దవాళ్ళు, నాకంటే 1-2 ఏళ్ళు చిన్నవాళ్ళు కూడా తరచుగా సభలలో ఏమంటుంటారంటే, మేము ఉర్దూ కాలంలో పుట్టినాం గనక, ఉర్దూ కాలంలో చదివినాం గనక మాకు ఇక్కడ వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ అట్లనే వాళ్ళల్లో చాలా గొప్ప పండితులు ఉంటారు. తెలుసుకున్నదేనా? అసంభవం కదా, అంత తొందర దొరకదు. అప్పటి నిజాం కాలం పోయిన తర్వాత పాండిత్యం కూడా దాదాపు సన్నగిల్లింది. అయితే అసలు సంగతి ఏమిటంటే, నిజాం కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివండి, వాటిని షాహీ పాఠశాల అనేవాళ్ళు. ప్రైమరీ లెవెల్లో కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి, వాటిని ఇమ్దాది అనేవాళ్ళు. కొన్ని ఖానిగీ బళ్ళు ఉండేటివి, ఖానిగీ బళ్ళల్లో తెలుగు కావాలనుకునే వాళ్ళే ప్రత్యేకంగా తమ పిల్లల్ని ఖానిగీ బళ్ళకి పంపేవాళ్ళు. ఖానిగీ బళ్ళల్లో చెప్పేటువంటి వాళ్ళు కావ్యాలు, శతక పద్యాలతో మొదలుపెట్టి

కారణం కళాపూర్ణోదయం లాంటి గ్రంథాలు దొరికినాయి. అవి రేరుగా దొరికే పుస్తకాలు. మా తండ్రికి ఎందుకు అవి ఇష్టం ఉండే, నాకు చదవటం పద్యాలు చదవటం అలవడిన వెంటనే నాకు దొరికిన పుస్తకాలు మార్కండేయ పురాణం మారనిది, కళాపూర్ణోదయం పింగళి పురాణది, అక్కడి నుంచి ప్రారంభమైంది. అంతకుముందు భాగవత పద్యాలు, భారత పద్యాలు అవన్నీ మాకు చదివించేవాళ్ళు. చిన్న పద్యాలు పెద్ద పద్యాలను పలకల మీద పెట్టి, శతక పద్యాలు అయితే తప్పనిసరి కదా అందరికీ. కాబట్టి మేము ప్రైమరీ స్కూల్ దాటే వరకే తెలుగులో మంచి పరిచయమే కలిగింది మాకు తెలుగు సాహిత్యంతో. తర్వాత హై స్కూల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్, ఇష్టమైన వాళ్ళు చదువుకోవచ్చు లేకపోతే వదిలిపెట్టవచ్చు, అంటే వేరే చదువుకోవచ్చు. గ్రంథాలయాలు ఉండే, హనుమకొండ చదువుకున్నాను నేను, బ్రహ్మాండమైన గ్రంథాలయం ఉండే, వీరి రాజరాజ నరేంద్ర గ్రంథాలయం. ఇప్పుడు ముద్రితాలైనటువంటి అనేక గ్రంథాలు అప్పుడు అముద్రిత రూపంలో ఉండేటి, అవన్నీ మేము చదివేవాళ్ళం. గ్రంథాలయం నడిపేటువంటి కురాడు మా క్లాస్మేట్ కనుక ఏదో రెండనాలో ఎంతో ఫీజు చెల్లిస్తే ఆయన ఇంటికి కూడా తీసుకో పర్మిషన్ ఇచ్చేవాడు తీసుకురావడానికి. చదివేవాడు తెలుగు బాగానే చదువుకున్నాం ఆ కాలంలో. తర్వాత మా మేనమావుడు ఉండే, అతడు బసవ పురాణం ఎప్పటికి పుంచుకుంటుండే, అని కొంచెం వీరశైవ మతం పట్ల అభిమానం గలవాడు కనుక భారతంలో ఏదో ఒక పర్వం బసవ పురాణం అని బ్యాగులో ఉండేటి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఆయన వ్యాకరణం ఎంత ఛాందసంగా చదివిండంటే, అరసున్న లేనటువంటి భాషని, పండిరా లేనటువంటి భాషని ఆయన సమర్థించేవాడు కాదు. ఆయన మామూలుగా ఉత్తరం రాసినప్పటికీ అరసున్న బండిరాలన్నీ పాటించేవాడు. మేము కూడా అతన్ని చూసి చూసి, అతడేవో చిన్న చిన్న కంద పద్యాలు అవి చెప్తామంటే మేము కూడా మెల్లగా చెప్పుడు మొదలు పెడితే ఆయన మొదలు దిద్దింది అవే, సంధులు సమాసాలు అరసున్న అంటే వ్యాకరణం బాగా నేర్పింది మా ఇంట్లోనే. తర్వాత మా గురువులు నేర్పిండ్రు స్కూళ్ళల్లో. అంటే మేము హై స్కూల్ దాటే వరకు, అంటే నిజాము కాలంలోనే, నిజాము రాజ్యంలో ఉండి హై స్కూల్ దాటే వరకు ఉర్దూ ఫార్సీ ఇంగ్లీష్ భాషలతో పాటుగా తెలుగులో మంచి రాయగలిగినటువంటి పరిజ్ఞానం సంపాదించగలిగినాం మేము, మాట్లాడగలిగినటువంటి. వరంగల్లో ఒక పేపర్ ఎత్తుండేది మేము చదువుకునేటప్పుడు, కాకతీయ అని, దాన్ని పివి నరసింహరావు గారి వరుసకు సోదరుడు పివి సదాశివరావు గారు నడిపేవారు. మా మిత్రుడు అంటే కొంచెం మాకంటే రెండు మూడేళ్ళు పెద్ద గార్లపాడి తిరుపతి రెడ్డి గారు నడిపేవారు. తిరుపతి రెడ్డి గారు చాలా గొప్ప కవి, తిరుపతి రెడ్డి తండ్రి గార్లపాటి రాఘవరెడ్డి గారు చాలా గొప్ప కవి. దేవులపల్లి రామానుజరావు గారికి, కాళోజీ నారాయణరావు గారికి ఛందస్సు నేర్పిన వారు, తెలుగు భాష నేర్పిన వారు వారే. అయితే అప్పుడు లైబ్రరీలో తోక పద్యాల పోటీలు పెట్టుకునేవాళ్ళం మేము ఉర్దూ కాలంలో ఇదంతా, ఎందుకంటే తెలుగు పద్యాన్ని మేము నేర్చుకోవాలి కదా. తోక పద్యాల పోటీలు అంటే ఒక పద్యం చివరక్షరం పట్టుకొని ఇంకో పద్యం, ఈ విధంగా అంత్యాక్షరి, ఈ విధంగా కొన్ని వాటి కోసం సిద్ధం కావాలంటే కొన్ని కావ్యాలు చదవాలి. అప్పుడు లభించిన కావ్యాలు కొన్ని చదివి కంఠతా పట్టేవాళ్ళం. ఇక మా చదువు అంతా కంఠతేనే కదా ఆ కాలంలో. మీకు తెలుసు ఆ కాలంలో పుస్తకాలు లేవు కదా, చాలా పుస్తకాలు ఇప్పుడు మనం చూస్తున్న ఆ కాలంలో లేకుండే. ఇక తర్వాత మనకు మొదటి నుంచి గురుముఖంగా నేర్చుకోవటం, గురు శిష్య పరంపరలు, తర్వాత కంఠతా పట్టడం అనేది మనకు ఉన్నది కదా. మా చిన్నప్పుడు మాకు మూడు ఖండాల అమరం కంఠతా పట్టించు కాబట్టి మాకు సంస్కృతంలో ఏ పదం వచ్చినా కానీ నిఘంటువు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర నిఘంటువులు మూడు ఉంటుండే, ఆంధ్రనామ సంగ్రహము, ఈ అమరమును, ఈ తెలుగు నిఘంటువులు మూడు తప్పనిసరిగా చదవాల్సిందే. మా పిల్లలు కూడా నేను నేర్పినాను, మా పెద్ద అబ్బాయికి ఇప్పటికీ అమరం చాలా వరకు వస్తుంది. నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి, ఇప్పుడు ఏదో గుడి నీడి నింపుతూ ఉంటే వాడు ఎస్టీఓగా పనిచేస్తున్నాడు ఇప్పుడు, చాలా కాలం కిందట ఈ అబ్బాయి నేను గుడి నీడి నింపుతుంటే బుద్ధి అనే శబ్దానికి రెండు మూడు అక్షరాలు పదం ఇంకేదో కావాల్సి ఉండే, ఆల్టర్నేటివ్ నింపాలి కదా. మా పెద్దవాడు తయారై డీటీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, అరే ఈ బుద్ధికి ఆల్టర్నేటివ్గా ఇంకెన్ని పదాలు ఉన్నాయి పర్యాయ పదాలు చెప్పరా అంటే, ఆ టైం అయింది బాపా నా టైం అయింది అనుకుంటే వాడు చదువుకుంటూ పోయాడు. బుద్ధిర్మనీష ధిషణ ప్రజ్ఞ ధీష ముషి మతి, ఈ విధంగా నోటికే ఉంటుండే. సంస్కృతంలో ఇంతకంటే ఎక్కువ బుద్ధికి పేరు లేవు, ఇవి నోటికి ఉన్నప్పటికీ నిఘంటు చూడాల్సిన అవసరం లేదు. అంటే నిజాము కాలంలోనే మేము త్రికాండమరం, నామలింగానుశాసనం, తర్వాత
தெருவு

0: నిఘంటువులు అని కంఠదాభట్నం మా వాళ్ళు అవసరమని చెప్పినటువంటి పుస్తకాలను చదివాను. భాగవతం తప్పనిసరిగా చదవాల్సిందే అందరూ. భారతం అంటే అప్పుడు మాకు దొరికినే చదివాను. తర్వాత 1950లో పరిచయమైనప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారేమో భాగవతాన్ని 18 సార్లు చదవాలి సదాశివం అంటుండే. చదివినాను సార్ నేను అక్కడక్కడ చదువులు కాదు, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి 18 సార్లు చదవాలి అంటుంటే. అంతకుముందు ఆ మాట శ్రీశ్రీ గారు కూడా అన్నారు. చదివినారు శ్రీశ్రీ. శ్రీశ్రీ మహాపండితుడు. వెనకటి భారతుడు మనం వెతికినట్టయితే శ్రీశ్రీ రాసినటువంటి వృత్తాలు కనపడతాయి. శ్రీశ్రీ ఇవి రాసి ఉంటాడా మనం అనుకుంటాం, కానీ శ్రీశ్రీ మొదట్లో రాసేవాడు బా. శ్రీశ్రీలో శ్రీశ్రీ మహాప్రస్థానానికి అతని కావ్యాలకి అంతటి స్థిరత్వం ఉండటానికి కారణం ఏంటంటే పిండి బాగా ఉంది ఆయన దగ్గర, బాగా మంచి పాండిత్యం ఉండే, బాగా చదువుకున్నవాళ్ళు ఆయన.
1: ఏమంటే మీ మాటకు అడ్డొస్తున్నాను ఏమనుకోదు, అంటే మన ఈ కబుర్లో అంటే ఎక్కడైనా ఏదైనా ముచ్చట అందదేమో అన్న భయం కూడా నాకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఉరుదూ పాఠశాలలో ఉరుదూ ప్రభావం చెప్పారు కదా, ఇప్పుడు ఒక జ్ఞానం సంపాదించడానికి, పాండిత్యం సంపాదించడానికి భాష అడ్డం అనేది ఉండదు కదండి. ఇప్పుడు తెలుగు భాష నేర్చుకోవటం చెప్పారు మీరు, అంటే ఉర్దూ భాష నుంచి, అంటే మీరు ఉర్దూ భాషను కూడా చదివారు కాబట్టి అందులో మీరు ఎంతవరకు ప్రజ్ఞని సాధించగలిగారు?
0: ఉర్దూ ముఖ్యం కదండి, ముఖ్య భాష ఉర్దూ. ఈ తెలుగంతా మేము వేరే నేర్చుకున్నది, కానీ డబ్బు పెట్టి మా స్కూల్లో చదువుకునేది ఉర్దూనే. ఉర్దూ చదవాల్సిన అవసరము కాబట్టి ఉర్దూ బాగా నేర్చుకున్నాం మేము. మా తండ్రి హెడ్ మాస్టర్గా ఉంటుండే అని చెప్తాను కదా, ఆ కాలంలో ఆయన దగ్గర ఒక ముస్లిం టీచరు తప్పనిసరిగా అసిస్టెంట్గా ఉండేవాడు, మిడిల్ ట్రేండ్ వాళ్ళు, మెట్రిక్ ట్రేండ్, మిడిల్ ట్రేండ్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు. అయితే ఆ రియాజుర్ రెహమాన్ గారిని మా గురువుగారు ఇక్కడ తాంసిలోని మా తండ్రి ఇక్కడ ఉండగా, మాది ఈ ప్రాంతం కాదు అటువైపు, కానీ మా తండ్రి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చిండు ఒకప్పుడు నా చిన్నతనంలో. అయితే ఆ ఉర్దూ ఎట్టగూ నేర్చుకుంటే కానీ రియాజు రెహమాన్ గారికి చెప్పి మా తండ్రి నాకు ఫార్సీ నేర్పించాడు. ఫార్సీ అవసరం కాదు అప్పుడు, ఫార్సీ నేరిస్తే ఉర్దూ బాగా వస్తుంది, సంస్థ నేరిస్తే తెలుగు బాగా వస్తుంది అన్నట్టుగా ఫార్సీ నేర్పించాడు. ఆ మిడిల్ ట్రేండ్ టీచర్ ఫార్సీ నాకు ఎంత మంచిగా నేర్పినాడంటే తర్వాత నాకు ఫార్సీ నేర్చుకోవటం చాలా సులభమైంది. ఏదైనా ఒక గొప్ప భాష నేర్వాలంటే, క్లాసిక్ నేర్వాలంటే దాని బునాది మంచిగా ఉండాలి కదా, ఆ బునాది వేసిండు ఆయన ఎట్టా నేర్చుకోవాలి అనేటువంటిది. ఇక్కడ మీకు ఇంకో అంటే మీ ప్రశ్నకి అడ్డు వస్తూ నేను ఇంకొక మాట చెప్తున్నా, అంటే మీ ప్రశ్న కాంది. ఉర్దూ అయితే మాకు తప్పనిసరి నేర్వాల్సి వచ్చింది, బాగానే నేర్చినాం. తర్వాత ఫార్సీ కూడా నేర్చినాం. మాకు హై స్కూల్లో చెప్పినటువంటి మౌలి సాహులు ఆ తరమే వేరు, వాళ్ళు టేండ్ గారు, తెలుగు వాళ్ళు టేండ్ గారు, వాళ్ళు టేండ్ గారు. ఎట్టా చెప్పాలి, చైల్డ్ సైకాలజీ వాళ్ళకి తెలియదు, ఏజ్ గ్రూప్ ఏమిటిది, వాడి ఇంట్రెస్ట్ ఏమిటి, వాడి కెపాసిటీ అని అదేం తెలియవు. తెలవకున్నా కానీ వాళ్ళు చెప్పే అటువంటి పాఠాలలో, కవిత్వంలో కానీ, గజలలో కానీ లీనమై ఆ ఆనందాన్ని మాకు ఇచ్చేవాడు. చెప్పేవాడు గారు, చూడు దిఖురే కిత్నా అచ్చా హే, కిత్నా సుందర్ హే, కిత్నా బ్యూటిఫుల్ హే, ఇట కిత్నా దర్ద్ హే ఇస్మే, ఈ విధంగా వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు కనుక మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ అయితే వాళ్ళకి ట్రైనింగ్ పద్ధతులు తెలియవు, బోధనా విధానం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగించారు, దాన్ని మేము మోటివేషన్ అంటాం.
1: ఏ విధానమైనా ఈ విద్యార్థులకి ఆ ఒక పాఠం యొక్క సారాంశాన్ని మనసు కత్తుకునేలా చెప్పటమే కదండి
0: అదే
1: శిక్షణ అంటే. అదే వాళ్ళకి లేకపోయినా అలా చెప్పారు అంటే నిజంగా వాళ్ళకి అంతర్లీనంగా ఆ శిక్షణ ఉంది అన్నమాట.
0: మోటివేట్ చేయటం అనేది మా ట్రైనింగ్లో ఒకటి చెప్తాం మేము, మోటివేట్ చేయాలి అంటే ఎట్లా. జాషువా గారి 2-3 పద్యాలు పాఠంలో ఉంటాయి, బాగా అనిపించినాయి. జాషువా గారి ఏమేమి పద్యాలు ఉన్నాయో ఖండ కావ్యాలను దొరికించుకొని చదవాలి అనేటువంటి ఆసక్తి కలిగించటాన్ని మోటివేషన్ అంటారు. అయితే వాళ్ళు మిర్జా గాలిబియో, మీరియో 2-3 గజాలు చెప్తే ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఆ కవరణ గురించి ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఇక మేము వాళ్ళ పుస్తకాన్ని చివరికి ఏ ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళైనా కానీ, కలెక్టర్లు అయినా కానీ, ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదువుకోవటం, చదువకపోతే నిద్రపట్టదు అని అంతగా చెప్పేవాళ్ళు వాళ్ళు.
1: అంత ప్రభావాన్ని వేసే
0: ప్రభావాన్ని వేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా ముందడి పోవాలి, ఆ తరగతిలో ఆ లెవెల్లో చెప్పాల్సింది అంతే. ఇంకా ముందడికి పోవాలంటే ఇంకా కొన్ని పుస్తకాలు చదవాలి. అవి సంపాదించి చదివేంత వరకు అట్ట ఉండేది. అయితే ఏదో మీకు అడ్డం వచ్చి చెప్తాను.
1: అదే అండి, ఉర్దూ అంటే ఇప్పుడు ప్రజ్ఞని సాధించటానికి భాష అవరోధం కాదు కదా. ఉర్దూలో కూడా, ఉర్దూ మీరు మీడియంలో ఆ రోజు నుండేటువంటి రాజరిక వ్యవస్థలో అదే ఉంది కాబట్టి దాంట్లో కూడా మీ సాధన చాలా ఉంది కదా. అది దాని గురించి
0: సాధనకు కారకులు మా గురువులే. మా గురువులే ఏమి ఏమి చెప్పితే మాకు ఉర్దూ సాహిత్యం పట్ల గజల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదే చెప్పాను మాకు. ఎక్కడ కూడా విరక్తి కలిగేట్టుగా చెప్పలే. ఇక మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను, తెలుగు వాళ్ళే మాకు విరక్తి కలిగేట్టు చెప్పి తెలుగులో అప్పుడు తెలుగు అంటే భయమయ్యేది, ఇప్పటికి భయమయ్యేది. ఇప్పుడు కొన్నాళ్ళ కిందట ఇక్కడ కడప కలెక్టర్గా జాయింట్ సెక్రటరీగా ఉండే పి సుబ్రహ్మణ్యం గారండి, ఇక్కడ గుట్నూరులో ఐఏఎస్ డాక్టరేట్ చేసిన ఇంగ్లాండ్లో, ఇప్పుడు కొంతకాలం బంగ్లాదేశ్లో ఉండి ఇప్పుడు నేపాల్లో ఉంటున్నాడు. ఆయన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా విశాఖలో, ఏ విద్యాసాగర్ అని. నేను భద్రాచలం ప్రిన్సిపల్గా పనిచేసి వచ్చినాను కదా. ఆ ఏ విద్యాసాగర్ ఐఏఎస్ ఆయన అక్కడ పాల్వంచ ఐటీడీఏ ప్రాజెక్టులో ఉండి ఇప్పుడు భద్రాచలం అయింది ఆ ప్రాజెక్టు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండి ఒక పుస్తకం రాసిండు కోయర్లలో కొండరు రేళ్లలో తిరుగుతూ భద్రాచలం మన్యం కథలు అని. ఆ పుస్తకం నాకు పంపిండు. పంపితే ఇంగ్లీషులో ఒక లెటర్ రాసి పంపించిండు. పుస్తకం చాలా బాగుంది, అందులో లీనమైపోయిండు ఆ ప్రజలలో. ఐఏఎస్ ఆఫీసునని ఏమాత్రం దూరం ఉండలే, వాళ్ళని కలిసిపోయిండు. అంత గొప్పగా రాసిండు. అంతకంటే ముందు పనికుమార్ గారు గోదావరి గాథలు రాసిండ్రు, వారు ఇక్కడ ఉండిరి. అయితే ఇంగ్లీషులో రాసి పంపిస్తే నేను వారికి మూడు ప్రశ్నలు అడిగింటిని. మీకంటే ముందు ఈ సబ్జెక్టు మీద రాసిన వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు స్మరించలేదు, అది మీ బాధ్యత కదా ఒకటి. రెండవది, మీ తెలుగు ఇంత బాగున్నది కదా, నాకు ఇంగ్లీషులో ఎందుకు ఉత్తరం రాశాను. తర్వాత మూడవది ఏంటంటే, నా సంగతి మీకు ఎట్ట తెలుసు. ఆ మూడింటికి ఆయన రాయాలి జవాబు. సుబ్రహ్మణ్యం గారు రాశాను, ఆయన ఫ్రెండు, ఆయన ఐఏఎస్ ఆఫీసరే, చాలా చాలా అద్భుతమైన మనిషి. మీకంటే ముందు చేసినటువంటి వాళ్ళ గురించి ఎందుకు రాయలేదన్న దానికి ప్రశ్నకు అవగాహన లేక తెలియక అన్నాడు. అట్లా ఐఏఎస్ రాను సాధారణంగా. ఇంకోటి, ఇంగ్లీషులో ఎందుకు రాసినారు అంటే తెలుగు రాయటం భయం కనుక అను. సరే, తెలుగు రాయటం భయం అంటే ఎందుకు భయం? మీరు ఇప్పుడు నాకు తెలుగులోనే ఉత్తరం రాసిండ్రు కదా, బాగానే ఉంది కదా మీది. ఏమో సార్, అక్కడక్కడ గ్రాంధికం అక్కడక్కడ వ్యావహారికం వచ్చిందండి. లేదు, మీరు రాస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటా ఇక్కడెక్కడ. నాకు ఉన్నంతకాలం వారు నాకు తెలుగులో రాసేవారు, కానీ ఆ తెలుగులో ఇబ్బంది పడుతూ రాసేవారు. ఇంగ్లీష్ అంతా ఈజీ కాదు తెలుగు రాయటం. వస్తున్నాడు అనాల్సిన ఒక చోట, వస్తున్నాడు ఒక చోట. ఎందుకంటే ఈ గ్రాంధిక భాష నేర్చి వచ్చాను కదా వాళ్ళు పాఠశాలలో. ఆ కాలం తెలుగు పండితులు మాకు చెప్పేవాళ్ళు, వాళ్ళు శిరోమణులు, ఉభయ భాషా ప్రవీణులు, వ్యాకరణ శిరోమణులు, న్యాయ శిరోమణులు, తర్క శిరోమణులు, ఇట్లాంటి వాళ్ళని చెప్పేవాళ్ళు వాళ్ళకి మా మేము చదువుకునే కాలంలో. ఇప్పుడు పర్వాలేదు, ఓరియంటల్ లాంగ్వేజ్లో ఈక్వలెంట్ ఎంఏ ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు, పర్వాలేదు. కానీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. మాకట్టా చెప్పేవాళ్ళు, వ్యాకరణ శిరోమణి దగ్గర మేము చదివినామంటే వ్యాకరణం తప్ప ఇంకేమి చెప్పడు, సారస్వతములో ఉండే అటువంటి సారస్యాన్ని ఏమాత్రం చెప్పడు ఆయన.
1: అంతటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళ దగ్గర నేర్చుకుని కూడా తెలుగులో రాయటం భయం అనేటువంటి.
0: ఇప్పుడు వ్యాకరణం చెప్పిన తర్వాత సంధి తప్పింది, సమాసం తప్పింది అని కోప్పడతారు కదా.
1: అవునండి,
0: ఆ భయం. అది మనకేమో వ్యాకరణం పూర్తిగా అర్థం కాకపోయాయి, కానప్పుడు రాస్తే ఇక్కడ సంధి తప్పే, సమాసం తప్పే, ఇటువంటి భయాలు ఉంటాయి కదా.
1: అవునండి,
0: ఇంగ్లీషులో అట్లాంటి భయాలు లేవా. ఇంగ్లీషులో మనకు ఫారిన్ లాంగ్వేజ్గా నేర్చుకున్నాం కనుక ఇంగ్లీషులో మనకి టెన్స్ చెప్పిరి, జెండర్ చెప్పిరి, అన్నీ చెప్పిరి కదా. కాబట్టి వర్బ్ ఎట్లా ఉపయోగించాలని చెప్పిరి. కాబట్టి ఇంగ్లీషులో రాయటం సులభం, తెలుగులో అది వంట పట్టింది. తెలుగు చెప్తేనేమో వంట పట్టకపోయాయి, అది పూర్తిగా వ్యాకరణం అర్థం కాకపోయాయి. ఆ సంధి చెయ్యాలను చేయకూడదు, కొన్నిటికి సంధి నిత్యమాయి, కొన్నిటికి వైకల్పికమాయి, కొన్నిటికి కాదాయి, ఎక్కడ సంధి చేయాలను ఎక్కడ సంధి చేయకూడదు, ఇట్లాంటి అనుమానాలు పెట్టిపోయారు కదా. అందుకు తిరుపీరలో పోవాలంటే భయం ఇది ఆ కాలంలో. మేము చదువుకున్న వాళ్ళమే, కానీ ఎక్కడ తిరుతారు పంతులు గారు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుండే అంటే ఉభయ భాష ప్రవీణ వాళ్ళు తప్ప, వ్యాకరణ శిరోమణి అయినటువంటి వాళ్ళు ప్రతిదీ వ్యాకరణ దృష్టితోటే చెప్తుండే, సారస్వతం లోపలికి వెరణీగిన పోతుండే. అందుకొరికే నేను అక్కడ

0: యాదులు ఒక చోట రాసినాను దీపాల పిచ్చే శాస్త్రి గారికి, మౌలానా రూమీ మస్నవీని అనువాదం చేయమన్నప్పుడు నేను అనువాదం చేస్తాను కానీ దాన్ని ఎవరైనా నేర్చుకోవాలి కదా, సాహిత్య అకాడమీ ఎవరు, నేను నాకు నేనే ఎవరికి ఇయరే, అందుకు భారతిలో రాసేవాడిని మొదలు. మౌలానా రూమీ ఎంతో గొప్ప కావ్యం, మౌలానా ఎంతో గొప్పవాడు, కొన్ని పద్యాలు రాసిన భారతిలో రాస్తే మొదటి పద్యం శార్దూలమే, ధారాళంగా ఉంటాయి కొంచెం, ఇప్పుడు మానుకున్నాను ప్రతాపరెడ్డి గారు మానిపించండు, అయితే శార్దూలం ధారాళంగా నడిచింది గనక ఎత్తి దృష్టిలో పడలే, ఎత్తి తప్పింది, మంచిగా కళమ పద్యాలన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ ఎత్తి తప్పింది, కానీ తప్పినట్టు కనపడటం లేదు. అయితే తెనాల నుంచి దీపాల పిచ్చే శాస్త్రి గారు రాశారు, మహాభవం విద్వాంసులు వారు,
1: విద్వాంసులు
0: నాకంటే చాలా గొప్పవారు, వయస్సులో 22 పెద్ద, పాండిత్యం గొప్పది. అయితే వారికి నాకు సంబంధం ఏంటంటే వారు వేద వెంకటేశ శాస్త్రి గారు రాసినటువంటి వ్యాఖ్యానాలలో తప్పుడు వెతకటమే పని పెట్టుకొని వెతుకుతూ ఉంటే సరస్వత వ్యాసాలు ఏదో రాస్తుండే ఆయన ప్రతిపత్రికలు, భారతిలో అని విద్యార్థులు. అయితే ఒకసారి ఎందుకో కోపం వచ్చి పరిచయం లేదు ఏమి లేదు రాసిన, ఏమిటి మీరు, మీరు నెల్లూరు ఆంధ్రుడు, ఆయన నెల్లూరు తమిళుడు, తమిళునికి ఆంధ్ర భాష మీద ఇంత అధికారం ఎందుకు అనుకున్నట్టు రాస్తున్నారు మీరు, అదేం బాగుండటం లేదు అని అంటే అప్పుడు నా వయసు చాలా చిన్నది అని తిడుతూ రాయవచ్చు లేకపోతే అసలు జవాబు రాయకపోవచ్చు, కానీ ఆయన ఏం చేసిందంటే నా ఉద్దేశం అది కాదండి, భాష బాగుపడాలని, నాకు అతని మీద గౌరవమే కానీ ఎప్పుడు అట్లాంటి దృష్టితో రాయలేదు నేను, నా నేను రాసే మాటలలో ఏమైనా తప్పులు కనపడితే మీరు నాకు చెప్తే దిద్దుకుంటాను అని రాసిండని. చాలా గొప్పవాడు పండితుడైతే నేను రాస్తాడట, ఆ పండితుడు రాయడు. మీరు ఇంతకుముందు అన్నారే విమర్శ, విమర్శ తట్టుకునేటువంటి శక్తి పండితునికి ఉంటుంది, ఆ పండితునికి ఉండదు, ఆ పండితుడు కీర్తి కోసం రాస్తాడు. మీరు ఒకరిని విమర్శించినారు, నా దగ్గరికి చాలామంది పుస్తకాలు పట్టుకొని వస్తారు, ఒకరిని విమర్శించినారంటే ఆయనతోటి దూరమైనట్టుగా, ఇక మళ్ళా రాడు మా దగ్గరికి, ఆ కాలం అట్ట కాదు. ఇక మాటలో మాట వెళ్తుంది కనుక చెప్తాను నేను, ఈ దీపాల పిచ్చే శాస్త్రి గారు జాష్వా గారితో కలిసి ఒక కొంతకాలం జంట కవులు గారు వ్యవహరించినట, అది విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి సరస్వత పరిషత్తులో కూర్చున్నప్పుడు పుస్తకం క్రీస్తు చరిత్ర తెచ్చి ఇదిగో మీ జంట కవిది అని దీపాల పిచ్చే శాస్త్రి గారు ఇచ్చిపోయాడు ఒక గదిలో ఉంటే మేము. అదేమిటి అట్లా అంటున్నాడు ఆయన అంటే, నిజమేనండి మేము ప్రయత్నం చేసినాం ఇద్దరం కలిసి రాసిన, అతంది రసవంతమైన కవిత్వం ఇతంది, అయితే మాకు పేర్లు కుదరక జంట కవుల పేర్లు కుదరక మానుకున్నాము కరెక్ట్. అయితే ఆ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఏమండి సదాశివ గారు మీ పద్యంలో ఎత్తి తప్పింది కదా మొదటి చరణంలోని అన్నాడు, మంచి కవి ఆయన. అయితే పరాజికం చేసుకునే అవకాశం ఉండే ఆయన అంతటి తనువు మాకు ఇచ్చాడు. అవును నిజమే, ఇప్పుడు చూస్తున్నా అంతకు ముందు అదేం ధారాళంగా ఉంది కనుక కనపడలేదు. అయినా కానీ శాస్త్రి గారు మీరు శాబ్దికులు ఛాందస్సులు, మీ దృష్టి ఎప్పుడు ఛందస్సు మీదనే ఎప్పుడు శబ్దం మీదనే, శబ్దదోషాలే చూస్తారు మీరు, కవిత్వంలో ఉండే అటువంటి రసం కనుక పోనేపోరు కదా అని రాస్తే వాళ్ళు నవ్వుకున్నారు అంతేగాని కోప్పడలే. వారు శాబ్దికులు ఛాందసులు మంచి కవులు కూడా, రసవంతమైన కవిత్వం రాసిన నాకు పంపించాడు జాషువా గారి కంటే ముందు రాసింది, రెండు కవిత్వాలు ఒక పోరు అంటే జాషువా గారి కవిత్వం కంటే వీరిది ఇంకొక బాగుంటుంది, ఇట్లా అంటే కొందరు కోపం వస్తుంది కానీ బాగుంటుంది, ఎందుకంటే జాషువా గారి కంటే వీరు పండితుడు.
1: ఇప్పుడు నాకు మీరు కొంత సమాచారాన్ని నేను అడిగింది మీరు దాటేశారు, ఇప్పుడు అప్పట్లో ఉర్దూలో మీరు చదివారు కదండి, ఉర్దూ భాషలో మీరు అంటే మీ తర్వాత చదివింది, ఆ ఉర్దూ భాషలో చదవటం వల్ల ఎక్కువ విషయాలు స్పష్టంగా తెలిసాయా అనేది కావాలి, ఎందుకంటే అప్పటి తరం ఇప్పటికే వాళ్ళు ఉర్దూ రాస్తారు, ఉర్దూలో కవిత్వం రాస్తారు, ఉదూ షహరీష్ చెప్తారు, అన్నీ చెప్తారు ఆ తరం, అంటే మీ తరం మీ తర్వాత కొంతమంది కూడా చెప్తారు కొన్ని తరాలు వాళ్ళు, ఆ ఉర్దూ భాష వల్ల ఎలాంటి ప్రజ్ఞ మీకు వచ్చింది అనేది?
0: అయ్యా ప్రజ్ఞ భాష వలన ఏ భాష నేర్చుకున్నా ప్రజ్ఞ వస్తుంది, నేర్చుకోవటం వేరే. మీరు
1: అదే అదే
0: మీ ప్రశ్నలో మొదటి భాగం ఏంటంటే ఉర్దూ అంతగా చదవాలని మీకు ఎందుకు అనిపించింది అంతేనా?
1: అలా కాదండి, ఉర్దూ ఉర్దూయే ఉంది కదా అప్పుడు.
0: అవును
1: అప్పుడు ఉన్నది పరిపాలకుల భాష ఉర్దూ.
0: అవును
1: మీరు చదివారు, ఏ భాషలో చదివినా నా అభిప్రాయం ఏంటంటే ఈ భాష ప్రామాణికం కాదు, జ్ఞానం అనేది ప్రామాణికం. ఇప్పుడు మీరు ఇంత సొసైటీని ఇంత ఇన్ని కోణాల్లోంచి మీరు పరిశీలించారంటే ఖచ్చితంగా మీరు ఒక జ్ఞానాన్ని ఆ సమయంలోనే అంటే తెలుగు ఇంత

0: పరిపుష్టంగా ఇక్కడ లేని సమయంలోనే మీరు ఆస్వాదించారు. ఆస్వాదించిన తర్వాత మీకు తెలుగు భాషతోటి ఇంట్లోనే ఉంది, చుట్టుపక్కల ఉంది, మీ మేనమావ గారు ఆ గ్రంథాలు పట్టుకుని వెళ్ళేవారు, మీకు ఇంట్రెస్ట్ తోటి మీరు చదివారు, ఇవన్నీ చెప్పారు కదా, దాంతో మీరు డెవలప్ చేసేసి మీరు చేసుకున్నారు. అంతర్లీనంగా మీకు తెలుగు భాష ఉంది. అయితే ఉర్దూ భాష నుంచి సోయగాలు కానీ, సౌందర్య కానీ, లేకపోతే ఆ భాషలో ఉండే వ్యక్తీకరణ కానీ మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకున్నారా తదుపరి కాలంలో అన్న తెలుసుకోవటానికి?
1: అయితే మాకు దొరికేటప్పుడు ఉర్దే కదా. అయితే వేదాలు, నాలుగు వేదాలు మేము ఉర్దూ చదివినామండి.
0: నాలుగు వేదాలు ఉర్దూలో చదివానన్నారు కదా.
1: అవునండి.
0: అంటే మీకు అవి ఎలా లభ్యమయ్యాయండి?
1: అప్పుడు ప్రతి చోట హైదరాబాదులో ఈ మత ఘర్షణ జరుగుతుండే కదా. ఇప్పుడు ముస్లింలకి హిందువులకు అప్పుడప్పుడు జరుగుతుండే కదా, రజాకర్ల పీరియడ్ అయితే మీకు తెలుసు కదా. అప్పుడు హిందువుని కాపాడిన వాళ్ళంతా వీళ్ళే కదండి, ఈ హరి సమాజిస్తే, హరి సమాజిస్తే మాకు రక్షగా ఉండేవాళ్ళు. అప్పుడు హైదరాబాద్లో ఉండి ట్రైనింగ్ చేస్తున్నాను నేను 47. అప్పుడు మాకు కూర్చుండి చదివేది అదే ఆర్య సమాజ్ పుస్తకాలే. వాళ్ళు రాసిన ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతి పంజాబ్ ఆయన, పంజాబ్ వాళ్ళకి ఉర్దూ బాగా వస్తుంది, ఉర్దూ వస్తుంది కదా, పంజాబీ లేకపోతే ఉర్దూ. అవి వేదాలకు సంబంధించినటువంటి అన్ని గ్రంథాలు ఆయన రాసిండు. వేదం ఒక్కటే ఆయన ఒప్పుకున్నది, ఏ మతాన్ని ఒప్పుకోలేదు. వేదాన్ని చదువుతూ యజ్ఞ హోమ యజ్ఞయాగాలని ఒప్పుకుంటూ ఉండేవాడు, జంజం వేసుకొని గాయత్రి చదివాడు. ఏ కులం వాళ్ళైనా కానీ ఆర్యుడే, ఈవెన్ హరిజనుడు కానీ గిరిజనుడు కానీ ఎవరైనా. ఇప్పటికీ ఆర్య అంటే అతే, అతని కులాన్ని మనం
0: ఆర్య అనేది ఒక సిద్ధాంతం, సిద్ధాంతం కింద పెట్టుకున్నాను.
1: కేవలం వేదాన్ని మాత్రమే నమ్మాలి, ఇంకా ఏ మతాన్ని మతాదేవతల్ని నమ్మటం లేదు. అట్లాంటి పుస్తకాలు మేము అక్కడ చదివేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు ఉర్దూలో మంచి రచనలు మనకంటే ముందు వెళ్ళినాయి కదండి, తెలుగు కంటే ముందు. ఎందుకంటే ప్రేమ్చంద్, పండిత్ సుదర్శన్ బాగా రాసేవాళ్ళు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఏర్పడింది, అంజమన్ తరక్కీ పసంద్ ముసన్ పీన్ అని, 1935. అప్పటికి మేము ఇంకా చిన్నవాళ్ళమే, అయితే అప్పుడు చదవలే. అప్పుడు 1930 అందులో చాలామంది పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప కథలు ఉన్న నవలాలు రాశారు. మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఇతడే రామకృష్ణారావు, అబ్బూర్ రామకృష్ణరావు గారు ఒక్కరే మెంబర్గా వెళ్ళినారు. వారి ప్రభావమే కొంచెం ఆ ప్రాంతంలో కనపడుతుంది. ఇక ఈ ఉర్దూ వాళ్ళందరూ అందులో మెంబర్స్ కనుక ఉర్దూ ప్రాంతం అంతా వాళ్ళ ఒక విధమైనటువంటి అభ్యుదయభావం వరకునే వాళ్ళు ఆపిన్ను. మనమేమో ఇంకా విరసం దానిక కూడా వచ్చాం. అక్కడ విరసం లేదు, అభ్యుదయం విరసం రెండో కలిసే ఉన్నాయి. మగ్ధూమ్ అండోడే, మీరు చెప్తారే మగ్ధూమ్ మొహియుద్దీన్, మగ్ధూమ్ మొహియుద్దీన్ అల్లేవాడే. అలీ సర్దార్ జాఫరీ, రజా సజ్జా జహీర్, సజ్జా జహీర్, ఇస్మత్ చోక్తాయి, సాదసన్ మింటూ, వీళ్ళందరికంటే పూర్వుడు ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ తర్వాత పండిత్ సుదర్శన్. వీళ్ళ మొదటి వార్షిక సభకు ప్రేమ్చంద్ని అధ్యక్షుడుగా పిలిచిండ్రు 36లో. ఆ సంవత్సరం ఆయన పోయిండు కూడా. వీళ్ళ ఈ అంజుమన్ ఏర్పడటానికి ముందు, ఈ అసోసియేషన్ ఏర్పడటానికి ముందే ఆయన అటువంటి కథలు రాసిండు. అటు సమాజాన్ని పట్టుకుని కథలు నవలాలు బాగా రాసిండు, అవన్నీ చదివినాం. అయితే వాళ్ళు నిజంగా సాహిత్య సేవ అంటే, ఇప్పుడు రాస్తున్న వాళ్ళందరూ కీర్తి ప్రతిష్టలు డబ్బు అంతే కదా.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా మీరింతవరకు ప్రముఖ తెలుగు కవి, రచయిత, అనువాదకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సత్యవోలు సుందరసాయి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నీరాజనం చిత్రం నుంచి నిన్ను చూడక నేనుండలేను అనే పాటను వినిపించగలరు అని కోరుతున్నారు ముకుందరావు, లక్ష్మి, స్వరూప్, అమ్ము, లేఖశ్రీ, బాలశ్రీ, పద్మ, సూర్యం, ధర్మరాజు, శ్రీనివాస్, సూరి, అచ్చన్న, శ్రీకాకుళం నుంచి. వీరి కోసం నీరాజనం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వినిపిస్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి, ఓపి నాయర్ సాహిత్యం సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాటని కోరిన శ్రోతలు విజయ, సాయి, హరి, రమణ ఫ్రమ్ బోయిన్పల్లి. వీరు కోరుతున్న పాట చైతన్య చిత్రం నుండి ఓహో లైలా ఓచారుశీల అనే పాటని ప్లే చేయమని కోరుతున్నారు. ఈ పాటని ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందర్రామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: ప్రేమనెరిగినవేమో పక్షులు పాలకంకుల తుంచి మేయవు.
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తుల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తుల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
3: ఏటి గట్టు పొలములోన నేటి నాటు నాదే మామా.
1: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

ఆకాశవాణి వివిధ భారతి రోజుతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తర్వాత పాటని కోరిన శ్రోతలు జేరుపోతుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి వీరు ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ కవిత, సత్యనారాయణ, భువన్ కిర్నిజ్ కోరుతున్నారు. వీరి కోసం నిర్ణయం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. గణేష్ పాత్ర సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:00 మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పెట్టుబడి రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేస్తుందని భారత్ భావిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈ రోజు గౌహాటిలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ది అథారిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి ఆలయ సీఈఓ కన్వీనర్ గా మరో 11 మంది సభ్యులను నియమించింది. రాష్ట్రంలో జూన్ 12 తేదీన పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ అదే రోజు విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేస్తామని గవర్నర్కు తెలియజేశారు. జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 16 తేదీ వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15 తేదీ వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి తెలియజేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో సరిపడా మొత్తంలో ఎరువులు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ రోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్కటి వినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నేటి నాటు నాదే మామా.
0: యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటల దాటి 6 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ నటించలేరు, అలాగని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వము వహించలేదు. ఒక వర్గాన్నో లేక ఒక వ్యక్తినో ఉద్దేశించి ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ఒక్క పేరు, ఆ పేరే సినిమా తీస్తున్నప్పటి నుంచి రిలీజ్ దాకా సినీ రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ద టాపిక్గా అయింది. మరి ఇంతకీ ఏంటా పేరు, ఎవరా వ్యక్తి, ఇంతకీ ఏంటా సినిమా? గెస్ట్ చేయగలుగుతారా? గెస్ట్ చేస్తే వాట్సాప్ చేయండి ఆన్ 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు

ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11:13 కావస్తోంది. మరి ఇంతకీ ఏంటా పేరు, ఎవరా వ్యక్తి, ఏంటా సినిమా అని అడిగానమాట. చాలా మంది అభినందన అని పెట్టారు. హౌ ఇట్స్ పాసిబుల్ అబ్బా, అంటే ఆ సినిమా తీసినప్పుడు, అంటే ఆ సినిమా అనౌన్స్ చేయగానే సినీ రాజకీయ వర్గాల్లో కూడా టాక్ ఆఫ్ ది టాపిక్గా మారింది ఆ సినిమా. మరి ఆ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను. చాలామంది రకరకాలుగా గెస్ట్ చేశారు, కానీ ఆ సినిమా కాదు అది. సినిమా రిలీజ్కి ముందు సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఒకే ఒక్క పేరు. ఏంటా పేరు అని అడిగానమాట. ఇంతకీ ఏంటా పేరు, ఏంటా సినిమా అంటే, బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న టైంలో ఒక విద్యార్థి విప్లవోద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం మర్చిపోయారనుకోండి, అది కూడా వేరే విషయం. మరి ఆ విద్యార్థి నాయకుడు, మరి ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఆ సినిమా. మరి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. అసలు ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా, మరి ఆయన పేరే సినిమా పేరు కూడా. చలో ఇప్పుడైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఆయన ఓ విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడిగా ఆయన తక్కువ వయసులోనే ఒక చరిత్రను క్రియేట్ చేశాడు. ఆయన పేరే సినిమా పేరు. ఇంత పెద్ద క్లూ ఇచ్చేసాను కాబట్టి హోప్ గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. గెస్ట్ చేయండి, వాట్సాప్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రమా కందుల ఫ్రమ్ కూకట్పల్లి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు గెస్ట్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకా చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తారేమో. ఈ పాట తర్వాత ఆ సినిమా ఏంటి, ఆ వ్యక్తి ఏంటి నేను రివీల్ చేస్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఉంటుంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు 11:20 ఆన్ స్టూడియో క్లాక్ ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మరి నేను అంత పెద్ద క్లూ ఇచ్చాక చాలామంది గెస్ట్ చేశారు. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే గోపి ఫ్రమ్ దేవరకొండ అండ్ నెక్స్ట్, సో వీళ్ళిద్దరూ కూడా గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్. అమ్మ ఈయనెవరు అంటే అమ్మ సమాధానం చెప్పింది, భగత్ సింగ్. ఎక్కడున్నారు? లేరు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు వదిలారు. కాదు కాదు, ప్రాణాలు తీశారు. మళ్ళీ వస్తారా అమ్మ? ఇవి ఆ చిన్న పిల్లాడు తన తల్లితో జరిపిన కన్వర్సేషన్. చిన్నప్పటి నుంచే భగత్ సింగ్ చెగువేరా పుస్తకాలు చదువుతూ వాళ్ళ ఆశయాల్ని సేమ్ టైం వాళ్ళ ఆవేశాన్ని ఒంట పట్టించుకున్న ఆ కుర్రాడి పేరే జార్జ్ రెడ్డి. మరి ఈ సినిమా రిలీజ్కి ముందు ఎవరా జార్జ్ రెడ్డి అంటూ చర్చలు జరిగాయి. అండ్ అంతేకాదు ఎన్నో వాదోపవాదనలు వినిపించాయి. మరి వీటన్నిటి మధ్య ఓ సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ రిలీజ్ అయింది జార్జ్ రెడ్డి సినిమా. మరి ఇంతకీ ఎవరి జార్జ్ రెడ్డి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: 11:26 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం జార్జ్ రెడ్డి సినిమా అంటే బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. 1970s ఆ దశాబ్దంలో జరిగిన కథే జార్జ్ రెడ్డి సినిమా. జార్జ్ రెడ్డి పుట్టింది కేరళలో, చదివింది బెంగళూరు చెన్నైలో, కానీ ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగింది మాత్రం హైదరాబాద్లోని ఓ యూనివర్సిటీలో. 1970s ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షను తిప్పి కొట్టిన విద్యార్థి నాయకుడే జార్జ్ రెడ్డి. మరి ఈ జనరేషన్కి జార్జ్ రెడ్డి తెలియకపోవచ్చు, కానీ 1970s ఆ టైంలో వాళ్ళకి ఈ విద్యార్థి నాయకుడు ఓ ఇన్స్పిరేషన్. మరి అలాంటి ఓ చైతన్యాన్ని ఈ తరానికి పరిచయం చేశారు జార్జ్ రెడ్డి ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే సినిమా ద్వారా. మరి ఆ సినిమా వివరాలు మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రీరాములయ్య సినిమాకి గాను వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. 11:31 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామ.
0: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా

0: ఆరు గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11 గంటలు దాటి 33 నిమిషాలకు అవస్తోంది. మరి ఈరోజు బయోపిక్ స్పెషల్ సందర్భంగా మనం జార్జ్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ మనం సెల్యూట్ చేయాల్సింది డైరెక్టర్ జీవన్ రెడ్డికి. చరిత్రలో మిగిలిపోయిన ఓ ఆదర్శనీయమైన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలి అనుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వంగవీటి సినిమాతో నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సందీప్ మాధవ్. మరి ఈ సినిమాకి యాప్ట్గా సెట్ అయ్యారు. ఎంతగా అంటే బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్, వాకింగ్ స్టైల్. అసలు జార్జ్ రెడ్డిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది, జార్జ్ రెడ్డి తెలిసిన వాళ్ళు తక్కువ మంది. బట్ అయినా సరే జార్జ్ రెడ్డి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఏమంటారు మూమెంట్ని కూడా యాజ్ టీస్గా యాక్ట్ చేసి చూపించారు. నో జీవించి చూపించారు సందీప్ మాధవ్. ఇక డైరెక్టర్కి ఈ సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. నిజానికి సందీప్ మాధవ్ ఎవరైతే ఉన్నారో హీరోగా యాక్ట్ చేసిన వ్యక్తి, చాలా చోట్ల జార్జ్ రెడ్డి కళ్ళ ముందే కనిపించాడేమో, మన కళ్ళ ముందు నిజంగా జార్జ్ రెడ్డి వచ్చి తిరుగుతున్నారేమో అన్నంత అద్భుతంగా నటించేశారు ఆయన. ఇక తల్లి పాత్రలో దేవిక, మరాఠీ యాక్టర్ అనమాట. ఇక తర్వాత హీరోయిన్గా ముస్కాన్, అలాగే అపోజిషన్ అనగానే విలన్ గుర్తొస్తారు కదా మనకి, మరి విలన్గా సత్యదేవ్. ఇక నటీనటులంతా కూడా హీరోకి పోటీగా పర్ఫామ్ చేశారు. సరే ఇదంతా పక్కన పెడితే ఇలాంటి ఒక సినిమాని వెండి తెరపై చూపించాలి అనుకోవడం అనేది డైరెక్టర్కి నిజంగా సవాల్, పెద్ద ఛాలెంజ్ లాంటిది. మరి ఆ ఛాలెంజ్ని మన జీవన్ రెడ్డి అంటే ఆ ఛాలెంజ్లో జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారా కాలేదా, మరి ఇంతకీ సినిమాలో ఏం చూపించారు, జార్జ్ రెడ్డి సినిమా గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి
1: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

close the night. Go retro with Akashwani Telugu. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వికసిత భారత్.

0: గురించి. 70s లో జరిగిన సంఘటనలు, ఆ వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన సినిమా జార్జిరెడ్డి. అయితే ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలుంటాయి. ఎవరి మనోభావాలను కించపరచకుండా, సేమ్ టైం జార్జిరెడ్డి కథ ఏదైతే ఉందో అది డీవియేట్ అవ్వకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి యూనివర్సిటీలో ఉన్న మరి అప్పటి నేతలు, పార్టీల పేర్లు ఇవేవి రాకుండా చాలా ప్లాన్డ్గా తీశారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. కథ ఏంటి అనే క్యూరియాసిటీతో మరి ప్రేక్షకులు సీట్లలో కూర్చున్న లోపే సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో అలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూనే మొత్తానికి ఈ జనరేషన్కి తెలియని ఆ విద్యార్థి నాయకుడి జీవితాన్ని అద్భుతంగా వెండి తెరపై చూపించగలిగారు డైరెక్టర్ జీవన్ రెడ్డి గారు. మరి జార్జి రెడ్డి అనగానే ఆవేశం, చైతన్యం, అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకొని ఆ మనస్తత్వం, దేన్నైనా ఎదిరించగలిగే ఆ తెగువ గుర్తొస్తాయి. మరి అవన్నీ కూడా ఈనాటి విద్యార్థుల్లో కూడా లేదా మన చుట్టూ ఉన్న సొసైటీలో కూడా అంటే అలవాటు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో జార్జిరెడ్డి సినిమాని వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశానంటారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. మరి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: tới.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11:50 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకున్నాం జార్జి రెడ్డి సినిమా గురించి. జార్జి రెడ్డి కేవలం విద్యార్థి నాయకుడు మాత్రమే కాదు, ఆయన పెద్ద బాక్సింగ్ ఛాంపియన్. అంతేకాదు చాలా చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా. సో ఒక విద్యార్థి నాయకత్వం వహిస్తున్నాడు అంటే అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉండి ఆరితేరిన వారే అయి ఉంటారు కదా. నిజం చచ్చిపోయే లోపు మీ గొంతు విప్పండి అంటూ గలమెత్తి వివక్షకు గురవుతున్న విద్యార్థుల తరపున పోరాడి 25 సంవత్సరాల వయసులోనే అమరుడైన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి. మరి కేరళలో పుట్టిన జార్జి రెడ్డి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, మరి అప్పటి యూనివర్సిటీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి అంటే ఒక్కసారి ఆ సినిమా చూసేయండి, అర్థమైపోతుంది. మరి ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒక

అసహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

గారి కవిత్వంలోని ఒక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎంత అద్భుతంగా రాశారో కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన. ఇళయరాజ సంగీతం బాలుగారి గాత్రంలో నిజంగా చెప్పాలని ఉంది అన్నప్పుడు ఎంత ఆర్ద్రతతో పాడతారో కదా. మరి నిజంగానే చెప్పాలి అనిపించినప్పుడు, అడగాలి అనిపించినప్పుడు, మాట్లాడాలి అనిపించినప్పుడు చెప్పేసేయండి, మాట్లాడేసేయండి, అడిగేసేయండి. అంతేకాని మనసులో పెట్టుకొని ఏమవుతుందో ఏమనుకుంటారో అనుకుంటూ ఉంటే అది మనలో అంతరంగంలో ఆ బాధ కానీ ఆ మాట కానీ అలా పెరిగిపోతూ ఉంటుంది తప్ప దానికి సొల్యూషన్ మాత్రం దొరకదు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇదిగో ఈ పాట. మరి ఈ పాటలో చిరంజీవి గారు ఎంత తాపత్రయపడతారో కదా, అంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనికి అండ్ సొసైటీలో ఉన్న జరుగుతున్న అన్యాయాలకి, తను ఏం చేయలేకపోతున్నాను అన్న బాధని అంత అద్భుతంగా అంత చిన్న పాటలో, అంటే సినిమా సారాన్ని మొత్తం ఆ పాటలో కూర్చి రాయడం అనేది శాస్త్రి గారి కళానికి మాత్రమే చెల్లుతుంది. సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: అజయ్, స్వాతి తో.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: 12:14 అండ్ స్టూడియో క్లాక్. మరి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను చెప్పాను ఇందాక వాట్సప్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి, గత 2 రోజులుగా ఓ మెసేజ్ తెగ చక్కర్లు కొట్టేస్తుందండి. ఏంటంటే ఆ మెసేజ్ నాకే 2-3 పంపించారనమాట. ఏంటి ఆ మెసేజ్ అంటే, ఐస్ క్రీమ్ తిన్నా తినకపోయినా కరిగిపోద్ది, జీవితం కూడా అంతే, ఎంజాయ్ చేసినా చేయకపోయినా కరిగిపోద్ది తరిగిపోద్ది. అండ్ అట్ ది సేమ్ టైం, స్వర్గం నరకం ఉన్నాయో లేవో తెలియవు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో తెలియవు, సో ఎంజాయ్ యువర్ లైఫ్ అంటూ ఒక మెసేజ్ ఎవరో రాసి ఉంటారు మహానుభావులు. మరి దాన్ని ఓ పంపించేస్తా ఉన్నారనమాట. నిజంగా ఈ మెసేజ్లో నిజం లేదా అంటే నిజం కూడా ఉంది. కాదని నేను అనట్లేదు, కానీ ఎట్లాగూ ముగిసేదే జీవితం కదా అని చెప్పేసి ప్రయత్నాలు మానుకొని కూర్చోలేం కదా. అవునా కాదా? పోనీ ఈ మెసేజ్ని మనకి ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఏమైనా వాళ్ళ లైఫ్ని ఇంతే పద్ధతిగా రూల్స్ పాటిస్తూ లీడ్ చేస్తున్నారా అంటే అంత ఏం ఉండదన్నమాట. సో వాళ్ళంత బిందాస్గా లైఫ్ని ఏం లీడ్ చేయరు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. కాకపోతే మనకి మాత్రం ఈ పుక్కటి జ్ఞానం ఇస్తూ ఉంటారు. సరే, ఇదంటే సోషలైజ్డ్ మెసేజ్ కాబట్టి బాగానే ఉంది, ఫార్వర్డ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన ఎవరో అబ్బాయి గురించి కూడా, పాపం నాకు తెలిసి అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది, ఇంకా వీడు తప్పిపోయాడు అంటూ వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్పిన్ నొక్కండి, ఇందులో మీకు గిఫ్ట్ వస్తుంది. సి, ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాం ఇవన్నీ కూడా ఫేక్ మెసేజ్లని. అయినా కూడా ఎక్కడో చిన్న ఆశ కదా, మనకు గిఫ్ట్ వచ్చేస్తుందేమో, మనకి లాభాలు వచ్చేస్తాయేమో, మనకి లక్కీ డిప్ తగులుతుందేమో అని ఆలోచించరా? ఒక్కసారైనా ఆలోచించండి కదా. అంటే సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు కానీ, వాట్సాప్లలో పంచే జ్ఞానం కానీ, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పడానికే తప్ప వాళ్ళెవరూ పాటించరండి. అంత మాత్రాన వాళ్ళు గొప్పలు అయిపోరు. కాబట్టి ఏదైనా మెసేజ్ని ఫార్వర్డ్ చేసే ముందు ఆర్ స్టేటస్లో పెట్టే ముందు 1-10 చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతనే జ్ఞానాన్ని పంచండి అంటాను, రైట్? ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి పాటి తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 12:30 నాన్ స్టూడియో క్లాక్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు.

0: నౌ ఆన్ డ్యూటీ మూవీ నుంచి స్వాతి ఆన్ డ్యూటీలో వేసిన పాట విన్నారు. 12:20 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:21 అవుతోంది స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మనం ఎదుటి వాళ్లతో మాట్లాడే మాట, చెప్పే ఓ మాట ఆ వ్యక్తి జీవితాన్ని మార్చే ఒక గొప్ప పవర్ఫుల్ మంత్రం అవుతుంది తెలుసా. అందుకే అంటారు, మాట ఇచ్చే ముందు, మాట మాట్లాడే ముందు, ఓ మాట అనే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి అని. మరి మనం మాట్లాడే మాట ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి మీ ఆర్జే స్వాతితో.

0: ఫిలిం సినిమా కోసం చరణ్ అర్జున్ రాసి అండ్ అలాగే మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:26 కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: శిక్షా కీ జీవన్ మే భీ జరూరత్ హై, సమాజ్ జీవన్ మే భీ జరూరత్ హై, ఇస్కో అండర్ ఎస్టిమేట్ నహీ కర్నా చాహియే.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: माटेना
4: पाटेना
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 to 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: delhi-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटू मनाली अपडेटेड का उंचडानिकी बोलेडंता गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इनका एनएनओ ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु प्रपंचमंता विनोचु ఎలా అంటారా సింపుల్ మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి రేడియో ఐకాన్ క్లిక్ చేయండి వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం
2: 12:30 కావస్తోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి మరి మాట ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా దానికి సంబంధించి ఒక కథ చెప్తాను ఒక ఆయన కారులో ఊరికి వెళ్తున్నాడు సో ఊరికి వెళ్తుంటే ఓ బురద గుంటలో దిగబడిపోయింది ఆయన కార్ హెల్ప్ కోసం చుట్టూ చూస్తుంటే ఓ రైతు కనిపించాడు సరే ఇక ఆ రైతుకి కార్ ఓనర్ పరిస్థితి అర్థమవుతుంది అర్థమయ్యి సరే సార్ నేను నా ఎద్దుని తీసుకొని వస్తాను నా ఎద్దుతో కారుని బయటికి లాగుదామంటాడు సరే ఆ కార్ ఓనర్కి ఏం అర్థం కాదు ఎందుకంటే ఆ రైతు తీసుకొచ్చిన ఎద్దు చాలా వయసు అయిపోయింది అది కూడా ఒకటే ఎద్దును తీసుకొని వస్తాడు ఇటు చూస్తేనేమో ఇది ఇంత పెద్ద కారు మరి ఆ కార్ని ఎలా లాగుతుంది అనుకుంటూ ఆయనకు వచ్చిన ఎనర్జీ అంటే మొత్తానికి నా కార్ని బయటకు తీస్తాడు అనుకున్నాడు కానీ ఈ ఒక్క ఎత్తుతో ఈ ముసలి ఎత్తుతో ఎలా అవుతుంది అని హుసూరుమంటూ నిల్చున్నాడు మరింతకీ ఆ ఎద్దు ఆ కారుని బయటకి లాగిందా అని ఆలోచిస్తే అంటే చూడ్డానికి అది బక్క చిక్కి ఉందన్నమాట మొత్తానికి ఎద్దు నిజానికి ఆ ఎద్దే కారుని బయటకు లాగింది తన శక్తితో కాదు ఒకే ఒక్క మాటతో మరి ఆ మాట ఏంటో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జీ స్వాతితో. మరి ఇంతకీ బక్క చిక్కిన ఆ ముసలి రైతు తీసుకొచ్చిన ఆ ఎద్దు ఏదైతే ఉందో,
2: పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిషాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 100,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి. ఆయన ముఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని ముఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్ పై జాన్ ట్రావోల్టా, యాడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి

దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలన చిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలన చిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిలిం ఫెస్టివల్ కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా ఖాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:43 అండ్ స్టూడియో క్లాక్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకీ ఎలా ఆ ఎద్దు లాగింది, మరి ఆ రైతు మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, నిజానికి ఆ రైతు మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, బండికి కట్టేస్తూ అడిగారు ఏంటంటే, అరే రాజు అంజు అని మిగతా పేర్లు కూడా చెప్పాడు కదా, ఈ రాజు అనే ఏజ్ అయిపోయిన ఈ ఎత్తు ఏదైతే ఉందో బక్కదే కాదు గుడ్డిది కూడా, సో కళ్ళు కనిపించవు. అయితే తనకి చాలా ఇంకా తనతో పాటే ఇంకో 2-3 ఎద్దులు కూడా ఉన్నాయి అన్న ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ రైతు. అంతే, ఆ ధైర్యంతో తన బలాన్ని మొత్తం పెట్టేసి కార్ని పైకి లాగేసింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అనంటే, పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నిజంగా అది రైతు తెలివి సమయస్ఫూర్తే కావచ్చు, కానీ నిజానికి మనిషి జీవితంలో కావాల్సింది కూడా ఇదే, ఇలాంటి భరోసానే. నేనున్నాను అనే భరోసా ఏదైతే ఉంటుందో ఒక్క మాట అది సాయం, అంటే డబ్బు సహాయమే కాదు కదా సహాయం అంటే. మరి నేనున్నానన్న చిన్న మాట చెప్పి చూడండి మనిషికి ఎంత బలాన్ని ఇస్తుందో. సో ఆ బలం ఏదైతే ఉందో మనిషిని ఏం చేయడానికైనా ముందుకి నడిపేలా చేస్తుంది. ఆ మనిషిలో ఉన్న ఆ ఇన్నర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీస్తుంది. కాబట్టే మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట ఎదుటి వ్యక్తికి ఓ గొప్ప పవర్ అవ్వాలి, ఓ గొప్ప ఆయుధం అవ్వాలి, ఒక చిన్న ఓదార్పు అవ్వాలి, కానీ గాయపరచకూడదు, రైట్? సో మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి, రైట్? మరి ఇలాంటి బోల్డ్ అని కబుర్లో చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: చీఫ్ గెస్ట్ ఎవరనుకుంటుండ్రు? మన గోరెడ్డి వెంకన్న సార్ వస్తుండంట.
1: ఏరువాకని సేత జల్లితే సాల్లు వారని గింజలుండవు, నీ ప్రేమనెరిగినవేమో పక్షులు పలకంకుల తుంచి మేయవు.
0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడు.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: 12:57 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉంటుందన్నమాట, ఏంటంటే వెకేషన్స్ అనగానే సమ్మర్లోనే ఎందుకు వెళ్ళాలి, మధ్య మధ్యలో కూడా పోవచ్చు కదా, కానీ ఎందుకు తీసుకపోరు పేరెంట్స్, ఎందుకు పంపించరు ఎక్కడికి అని వచ్చేదన్నమాట. అంటే అప్పుడు ఏదో చెప్పేవాళ్ళు, చాలా రోజులు హాలిడేస్ వస్తాయి కాబట్టి పంపిస్తాము అది ఇదని. కానీ నిజానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్పు ఏదైతే ఉంటుందో నిజంగా మనకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అని నాకు పెద్దగా అయినాక అర్థమైందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చాలా వరకు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ని చాలా భారంగా లీడ్ చేస్తూ ఉంటారు. అంటే రకరకాల ఆలోచనలు, గందరగోళాలు, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద జలసీలు, అసూయలు, సంథింగ్ లైక్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలాంటి టైంలో అంటే మనం ఏదో ఒక విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాము అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చిన్న ప్రయాణం కూడా మనకి పెద్ద రిలాక్సేషన్ అవుతుంది. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం అన్నమాట. అంటే లైక్ చాలాసార్లు ఎంత ఆలోచించినా, ఎంతమందితో మాట్లాడినా ఆన్సర్ దొరకదు మనకి. అంటే ఆ సమస్య కాస్త గట్టిగా అనిపిస్తుంది కానీ ఆన్సర్ దొరకదు. కానీ మనం ఇలా ఎక్కడికైనా వేరే చోటికి, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేసినప్పుడు, అక్కడ స్పెండ్ చేయగలిగినప్పుడు మనకి ఒక కొంచెం నిశ్శబ్దం, సైలెన్స్ కావాలి అండ్ కాస్త ప్రశాంతత. అప్పుడు మనసుతో మనం మాట్లాడుకునే ఒక స్పేస్ దొరుకుతుంది. సో వెళ్ళమన్నాం కదా అని చెప్పేసి ఓ గుంపులు గుంపులు వెళ్ళిపోయి అట్లా

వెళ్ళినా కూడా ఒక రిలాక్సేషన్ వస్తుంది, కానీ సొల్యూషన్ దొరుకుతుందా దొరకదా అంటే నాకు చెప్పడం కష్టం అన్నమాట. కానీ ఎప్పుడైనా మీకు ఇలా పరిస్థితి వచ్చినప్పుడు ట్రావెల్ చేయండి, మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, కాసేపు కూర్చోండి, చుట్టూ ఉన్న పరిస్థితులని ఏమంటారు అబ్జర్వ్ చేయండి, మీతో మీరు మాట్లాడుకునే ఒక స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు మాట్లాడుకోండి, డెఫినెట్గా ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది, రైట్? సో వెకేషన్స్ అనేవి పర్టికులర్గా ఈ సమ్మర్లోనే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, అప్పుడే వెళ్ళాలని కాదు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న వెకేషన్, ఒక చిన్న చోటు మార్పు చాలు మనకి పెద్ద రిలాక్సేషన్ ఇవ్వడానికి, రైట్? మరి ఆ పని చేయండి. అంతేకాని ఓ బాధపడుతూ బాధపడుతూ నాకే ఉన్నాయి కష్టాలు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా దగ్గరే ఉన్నాయి అనుకొని కూర్చుంటే ఏమీ ఉండవు, ఆ కష్టాలు మీరు ఒకే దగ్గర కూర్చుంటారు అంతే కదా. ఓకే, 1:00 కావస్తోంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఆకాశవాణికి 90 ఏళ్ళు అంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడి.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామా.
1: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో కీలక వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రాష్ట వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదికని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో భారతీయులు పడిన ఇబ్బందులను ఈ మ్యూజియం కళ్లకు కట్టినట్టు ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖైదీల సంస్కరణలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1: ఏకైక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట వ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానిక వాహనాలను వినియోగించాలని, లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల తాలు తరుగు పేరిట జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి రైతులను నిరంతరం అప్రమత్తం చేస్తూ టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించి మిషన్ మోడ్లో పనిచేయాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా కలెక్టర్లదే బాధ్యతని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి

0: ఆసుపత్రికి వెళ్లే రోగుల రవాణా ఇబ్బందులను గమనించిన మంత్రి ప్రత్యేక చొరవతో గుడ్ యూనివర్స్, ఆర్సేసియం సేవా సంస్థల సహకారంతో ఈ వాహనాన్ని సమకూర్చారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ముందుకొచ్చిన సేవా సంస్థలను అభినందించారు. మంచిర్యాల జిల్లాలో జనగణన 2027లో భాగంగా జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకలకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి హాజరైన మంత్రి నర్సులను సత్కరించారు. నీలోఫర్ ఆసుపత్రికి ఉన్న గొప్ప చరిత్రను గుర్తుచేస్తూ రోగులు కోలుకోవడంలో వైద్యులతో పాటు నర్సుల సేవలు సగం పాత్ర పోషిస్తాయని మంత్రి కొనియాడారు. ఎంతటి ఒత్తిడినైనా అంకిత భావంతో పనిచేసే నర్సులు వైద్య రంగానికి వెన్నెముక అని, ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎం రామచందర్రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ సూచనలు చేశారని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రజలందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు అనేక మంది ప్రధానమంత్రులు దేశక్షేమం కోసం ఇటువంటి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణే దేశ ఆర్థిక పురోగతికి మూలమని, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, కె నాగేశ్వరరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
1: 2019-25 ఆరేళ్లలో 44.3 లక్షల కోట్లు అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంచినది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాలనే 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019-25 వరకు 45 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూపీఏలో 11 లక్షల కోట్లు మాత్రమే. ఎన్డీఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 320 లక్షల కోట్ల రూపాయలని మనం వెల్త్ క్రియేట్ చేసుకుంటాం.
0: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు రాష్టవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణ అయోధ్య భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు ఆలయాలను సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, భీమేశ్వరస్వామి, అగ్రహారం, జోడు ఆంజనేయస్వామి ఆలయాలకు మాలధారులు పోటెత్తి మొక్కులు చెల్లించుకుని కొండగట్టుకు ప్రయాణమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్ ఆలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాగజ్ నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్లో ఈరోజు హిందూ ఏక్తా

యాత్ర జరగనుంది. రాజకీయాలకు అతీతంగా హిందువులను సంఘటితం చేసే లక్ష్యంతో 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యాత్రకు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భారీ సంఖ్యలో జనం తరలి వస్తారని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్లో ధాన్యం సేకరించాలని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యతని సీఎం చెప్పారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దు

0: చీఫ్ గెస్ట్ ఎవరనుకుంటుండ్రు? మన గోరెటి ఎంకన్న సార్ వస్తుందంట.
1: ఏరువాకని సేత జల్లితే సాల్లు వారని గింజలుండవు, నీ ప్రేమ నెరిగినవేమో పక్షులు పలకంకుల తుంచి మేయవు.
0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేపెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. మరి ఈ 14వ తేదీన ఆకాశవాణి నిర్వహిస్తున్న పల్లె పాటల పండుగకి అందరికీ ఆహ్వానం పలుకుతోంది మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 1:22 కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం, మీ ఆర్జే స్వాతితో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 1:23 ఆన్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగబోయే ప్రశ్నకు మీరు సమాధానం పంపించాలి అంటే 04023240852 నంబర్కి మొదటగా ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి పంపించండి. మరి షో టైంలో నేను అడిగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మామూలుగా అంటే ఏదైనా ప్రాణిని ఏమంటారు, మనకు హాని చేసే ప్రాణిని, అన్నింటినీ కాదు మనకి హాని చేసే ప్రాణిని చంపాలి అంటే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా. అలా ఉప్పు వేయగానే, ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఒకటి ఉందన్నమాట. చాలా సింపుల్ రెమెడీ కదా. మరి ఉప్పు తగలగానే చనిపోయే ఆ జీవి ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 04023240852.

4085 2 0042 2 4 2 8 5 2 మరి మీరు ఆన్సర్ పంపించవలసిన నంబర్ అయితే చెప్పాను. మొదటగా మీ ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సో క్లూ ఇవ్వరా స్వాతి గారు అంట. ఓకే, క్లూ ఇవ్వనా? ఎప్పుడైనా ఎవరినైనా మనం తిట్టాలి అనుకున్నా, లేదంటే అంటే వాళ్ళ నుంచి మనం పక్కకు వెళ్ళాలనుకున్నా, ఏంటో వీళ్ళు ఇలా పట్టేసుకున్నారు అని చెప్పేసి ఆ జీవి పేరు చెప్తూ ఉంటామన్నమాట. ఇంతకన్నా పెద్ద క్లూ ఇస్తే నేను ఆన్సర్ చెప్పేసినట్టే కాబట్టి చెప్పను, మీరే ఆన్సర్ టైప్ చేసి పంపించండి.

అలు గారు అండ్ అలాగే అనురాధ శ్రీరామ్ సుజాత పాడిన పాట విన్నారు. సమయం 1 గంట దాటి 29 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఉప్పు వేయగానే అలా ప్రాణాలు వదిలే జీవి ఒకటి ఉంది, అది ఏంటి అని అడిగాను అనమాట. సార్ సార్ సార్ సార్, ఎవరు రికార్డింగ్ ఆడియో పంపిస్తున్నారు? ఐ కాంట్ హియర్, నేను వినలేను కాబట్టి. మీరు జస్ట్ సింపుల్గా ఆన్సర్ టైప్ చేసి పంపిస్తే సరిపోతుంది కదా. ఓకే రైట్, మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. లెట్స్ చెక్. అబ్బో, చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను కదా నేను, అందుకని చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. బట్ ఫస్ట్ అడగగానే ఎవరైతే ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేద్దాం. సతీష్ శాంతి రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్ అండ్ అలాగే కాంచన కిట్టు ఫ్రమ్ కీసర, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట వరంగల్ కీసర మండలం గోధుమకుంట నుంచి, బండి కృష్ణ గౌడ్ గారు, ఎస్ఎన్ మూర్తి రాణి ఫ్రమ్ సూరారం, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, రవి ఫ్రమ్ సుభాష్ నగర్ అండ్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ జ్ఞానసిఖ రెడ్డి ఆదిలాబాద్. అయ్యి బాబాయ్, మీ పేరు చదవడానికి చాలా కష్టంగా ఉంది, తెలుగులో టైప్ చేసి కదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఫ్రమ్ సుగంధి కార్తీక్ ఫ్రమ్ పంజాగుట్ట హైదరాబాద్, అరుణ పద్మనాభం గారు ఫ్రమ్ ఇబ్రహీంపట్నం అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కేవీరావు శంకర్రావు ఫ్రెండ్స్ ఫ్రమ్ ఖైరతాబాద్. అబ్బా, మీరు ఆన్సర్ పంపించడంలో కూడా మీ ఫ్రెండ్షిప్ భలే ఉంది, అసలు ఫ్రెండ్షిప్ బాగుంది. సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే, గంగ నర్సయ్య ఫ్రమ్ ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ స్వాతి గారు, బాగున్నారా అంటూ. బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ రైట్ ఆన్సర్. వీరెల్లి శ్రీనివాస్, విజయలక్ష్మి ఫ్రమ్ షాపూర్ గజ్వేల్ నుంచి, షేర్ల వెంకటేశం అండ్ అలాగే సుగుణ, చిలుక నారాయణ, అనసూయ, యమున ఫ్రమ్ జానకంపేట వరంగల్, హర్షిణి పోలేపల్లి ఫ్రమ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్, డాక్టర్ కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్, కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి అండ్ ఆల్సో చోడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుంచి అజయ్ కుమార్ అండ్ ఆల్సో పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, చిత్రియాల గ్రామం నుంచి పంపిస్తున్నారు ఎవరు అని అంటే, దమ్మోజు వెంకటాచారి గారు, సహజ సాహితీ ఫ్రమ్ బ్యాంక్ కాలనీ నిజామాబాద్. సో ఇంతవరకు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా చాలామంది పంపించారు. బట్ ఫస్ట్ అడగగానే షార్ప్గా పంపించిన వాళ్ళ నేమ్స్ అయితే చదివాను. మరి ఆన్సర్ ఏంటి అంటే, జలగ. సో జలగలు ఎప్పుడైనా పట్టుకున్నాయి అంటే అస్సలు వదలవన్నమాట. వాటిని ఉప్పు వేస్తే అవి అప్పుడు మనల్ని వదిలేస్తాయి అండ్ మూర్చపోతాయి, కొన్నిసార్లు చచ్చిపోతాయి అన్నమాట. సో అది సంగతి. అండ్ మీకు విషయం తెలుసా, లీచ్ ఈ థెరపీ కూడా ఒకటి ఉంటుంది, జలగలతో కొన్ని థెరపీలు కూడా చేస్తారు, వాటిని మన కాళ్ళ మీద ఇలా పాకిస్తూ సంథింగ్ సంథింగ్. సో పుట్టిన ఏ ప్రాణి కూడా ఏమంటారు, తమ జీవితానికి ఏదో ఒక సార్థకతతోనే పుడతాయన్నమాట. అవి చేయాల్సిన పనులు అవి చేస్తూనే ఉంటాయి, అది జలగ కావచ్చు ఇంకోటి కావచ్చు, మనమే తెలియకుండా అనవసరంగా వాటి పేర్లు పెట్టుకొని తిడుతూ ఉంటాం పక్కన వాళ్ళని, అవునా కదా, నవ్వుతారు ఎందుకు, నిజమే కదా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం మరో పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

అది జలగ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనమే తెలియకుండా అనవసరంగా వాటి పేర్లు పెట్టుకొని తిడుతూ ఉంటాం పక్కన వాళ్ళని, అవునా కదా? నవ్వుతారు ఎందుకు, నిజమే కదా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం మరో పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

గోవింద సినిమా నుంచి బాలుగారు అండ్ లగేజ్ చిత్రమ్మ పాడిన పాట విన్నారు. 137 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, 1000కి పైగా సినిమాలో నటించిన భారతీయ నటుడు ఎవరు? 1000కి పైగా సినిమాల్లో నటించిన భారతీయ నటుడు ఎవరు? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404.

0: 2324082 0402 243 2324 2825 వింటూనే ఉండండి షో టైం మీ ఆర్జే స్వాతితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఉంటుంది అన్నమాట. కాలం కలిసి వచ్చి దేవుడు దిగొస్తే మనం అడిగే క్వశ్చన్లు, మనం అడిగే వరాలు అట్లుంటాయి. అట్లా కాకుండా ఇంకేమని అడగచ్చు కదా అని నాకు అనిపిస్తుంది పాటినప్పుడు. 143 అవుతోంది స్టూడియో క్లాక్లో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శ్రోతా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, 1000కి పైగా సినిమాల్లో నటించిన ఫేమస్ ఇండియన్ యాక్టర్ ఎవరు అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే, వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాయపల్లి గ్రామం నుంచి. అండ్ అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ కడప డిస్టిక్ ప్రొద్దుటూరు నుంచి సివి శ్రీనివాసరెడ్డి గారు, కోటి హైదరాబాద్ నుంచి పంపించారు దోమకొండ విజయ్ కుమార్ గారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్. అండ్ డాక్టర్ శ్రీపతి బాబు గారు వైట్ ఫీల్డ్స్ ఫ్రమ్ బెంగళూరు. సో బెంగళూరు నుంచి కూడా మనకి రైట్ ఆన్సర్ పంపించారు. బెంగళూరు అనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు వీబీ వినొచ్చు. వివిధ భారతీస్ అయితే పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, నిజంగా ఆయనకు ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ ఆయన పేరులోనే ఒక ఆనందం ఉంటుంది. చెప్పేసానా? ఓకే. సో ఆయన పేరులోనే ఒక ఆనందం ఉంటుంది. ఆయనను చూడకుండానే, తెలియకుండానే, చూడగానే తెలియకుండానే ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా మనలో నవ్వును తెప్పిస్తుంది. ఆయన ఏడుపు కూడా మనల్ని ఏడిపిస్తుంది. అంత అద్భుతమైన నటుడు. మరి ఆయన ఎవరో కాదు, కన్నెగంటి బ్రహ్మానందం గారు. అంటే మన కమెడియన్ బ్రహ్మానందం గారు 1000కి పైగా సినిమాలో అత్యధిక నటులతో నటించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఆయన పేరు నమోదైందన్నమాట. మరి ఆన్సర్ వచ్చేసి బ్రహ్మానందం గారు. మరి బ్రహ్మానందం గారు అనగానే ఈ పాట గుర్తురాని వాళ్ళు ఎవరుంటారు? అందుకే ఈ పాట మీ అందరి కోసం.

మూర్తి అండ్ అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా కలిసి పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ మనీ మనీ 151 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మా పేర్లు చదవండి అంటూ అందరూ అందరి పేర్లు చదవడానికి పంపిస్తారు, బట్ ఇందాక ఏదైతే ఉందో నాకు నేను ఆన్సర్ రివీల్ చేసి పాట వేసిన తర్వాత మీ మెసేజ్లన్నీ ఒక్కసారిగా వచ్చేసాయన్నమాట. అప్పుడప్పుడు అలాగే అవుతుంది కదా, మనకి సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు మనం పంపించిన మెసేజ్ వెళ్ళదు, వెళ్ళినట్టే అనిపిస్తుంది, కానీ నాకు రీచ్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. రైట్, మరి షో టైంలో థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే, ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు అని దాదాసాహెబ్ ఫాల్కేని అంటారు, మరి ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి? ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

5:55 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, బయోపిక్ పితామహుడు, ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి అని చెప్పేసి అడిగాను. సో మీరు అందరు కాపీ పేస్ట్ చేసినట్టు అందరూ ఒకటే పేరు పంపించారు, కానీ ఒకరిద్దరు మాత్రమే రైట్ ఆన్సర్స్ పంపించారు. లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఓకే, బి దివాకర్ ఫ్రమ్ ఒమెడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఆల్సో రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. అండ్ అసలు ఇలా క్వశ్చన్ అడగగానే అలా రైట్ ఆన్సర్ పంపించిన పర్సన్ ఎవరు అంటే, భిక్షుపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్ నుంచి పంపించారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారా, ఎనీ వన్ ఇస్ దేర్ చూద్దాం. అంతే, ఇంకెవరు పంపించలేదు. రకరకాల ఆన్సర్స్ అయితే పంపించారు. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా, తెరకెక్కించిన సినిమా ఏంటి అని అడిగాను. మరి ఆన్సర్ ఈజ్ చెప్పేస్తున్నాను, నేనే రివీల్ చేసేస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే, మేడ్ ఇన్ ఇండియా అనే ఒక సినిమాని రూపొందించారు. అది కూడా ఎవరు అంటే, ఆ సినిమాని నిర్మించింది ఎవరు అంటే, ఎస్ఎస్ రాజమౌళి కొడుకు అండ్ అలాగే వరుణ్ గుప్తా వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన సినిమా మేడ్ ఇన్ ఇండియా. దాదాసాహెబ్ ఫాల్కే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అనమాట. మరి టైం అయితే 1:56 అవుతోంది. ఇది ఇవాల్టి షో టైం. మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 43 సెకండ్లు. శక్తిశీలి వింటారు. నేను మీ ఆర్జీ విశాలి.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామా.
0: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. టెక్నాలజీ రోజు రోజుకి స్మార్టర్ అవుతోంది, కానీ అభివృద్ధి మధ్యలో మానవ బాధ్యత మాత్రం నెమ్మదిగా తగ్గిపోతుంది. డెవలప్మెంట్ గురించి మనం అంతులేని మాటలు మాట్లాడుతున్నాం, కానీ అదే డెవలప్మెంట్ వెనుక దాగి ఉన్న నష్టాల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరు, అసలు ఆలోచించరు కూడా. రోడ్ల మీద ప్లాస్టిక్, లేక్స్ పక్కన గార్బేజ్, కాలుతున్న చెత్త నుండి వస్తున్న పొగ, ఇలా ఎక్కడ చూసినా ఎన్నో. ప్రతిరోజు లక్షలాది మంది చెత్తను బయటపడేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా చిన్న ప్రశ్న మాత్రం అడగటం లేదు, ఈ చెత్త చివరికి ఎక్కడికి వెళ్తుంది. చాలామందికి గార్బేజ్ అనేది మన ఇంటి నుండి బయటకు వెళ్ళాక మాయమైపోయినట్టే, కానీ నిజానికి అది మాయం కాదు, కేవలం చోటు మార్చుకుంటుంది అంతే. శక్తిశీలిలో ఈ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? మాట్లాడతా ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి ఉంటున్నారు ఈరోజు చాలా మంది ప్రొఫెషనల్స్. మనీ స్టేటస్, లగ్జరీ రికగ్నైజేషన్ కోసం పరుగులు పెడుతున్నారు. ప్రపంచంలో కంఫర్ట్ జోన్ని వదిలి ఎవ్వరు తాకాలి అనుకోని, అంటే ముట్టుకోవాలి, టచ్ చేయాలి అనుకోని సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. కానీ అలాంటి అసాధారణ మహిళల్లో ఒకరు డాక్టర్ శాంతి తుమ్మల. ఈమె ఒక డెంటిస్ట్, ఒక ఎన్విరాన్మెంటలిస్ట్, ఒక వేస్ట్ వారియర్, మరియు ముఖ్యంగా చెత్తను శుభ్రం చేయటం తన రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యతగా మార్చుకున్న మహిళ. ఆవిడే డాక్టర్ శాంతి తుమ్మల. ఆవిడని గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం ఈనాటి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్కటి వినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:31 దాటి 13 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు విత్ మీ ఆర్జే విశాలి. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు ఒక తీవ్రమైన గార్బేజ్ క్రైమ్

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే నాకు అబద్ధలాట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిని చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. ఒకరోజు ఆమె చెత్త ఏరుకునే వ్యక్తిని ముంబై బెంగళూరులో ఒక వ్యక్తిని చూశారు. ఆమెకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. పాడైపోయిన ఆహారం, పగిలిన గాజు ముక్కలు, మెడికల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ కవర్లు, విషపూరితమైన వాసన, ఆ దృశ్యం ఆమె మనసును బలంగా కదిలించింది. ఆ క్షణం నుండి గార్బేజ్ అనేది కేవలం వేస్ట్ కాదు, అది ఒక మిర్రర్గా మారింది. సమాజం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందో చూపించే ఒక మిర్రర్ అన్నమాట అది. సమాజానికి నేను ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నారు. చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి అరుదైన మనుషుల్లో ఒకరు డాక్టర్ శాంతి తుమ్మల. ఒకప్పుడు పళ్లను చికిత్స చేసి హీల్ చేసిన డాక్టర్ ఇప్పుడు మొత్తం సిటీని హీల్ చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ఈ గార్బేజ్ సమస్యకి కారణం గవర్నమెంట్ మాత్రమే కాదు, ఎక్కడో కాదు, ఇది మన ఇళ్లల్లోనే మొదలవుతుందని డాక్టర్ శాంతి రియలైజ్ అయ్యారు. ఆ ఆలోచనే ఆమె మిషన్కి ఫౌండేషన్ అయింది. మరి ఇంకా మాట్లాడుకుందాం డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆమె అవేర్నెస్ డ్రైవ్ను ప్రారంభించారు, స్ట్రీట్ క్యాంపెయిన్స్ చేశారు, వర్క్షాప్స్ నిర్వహించారు, పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలను తను చేపట్టారు. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సైడ్ యాక్టివిటీ కాదు, దానికి పూర్తి కమిట్మెంట్ అవసరం. బెంగళూరుకి తన అవసరం ఇంకో చోట ఉందని ఆమె నమ్మారు. ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఐడెంటిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఈమె ఇవన్నిటినీ కూడా వదిలేశారు. ఫేమ్ కోసం కాదు, పాలిటిక్స్ కోసము కాదు, మనీ కోసమైతే అస్సలే కాదు, కానీ ఎవరో ఒకరు ఈ గార్బేజ్ సమస్యకు నిలబడాలి అని నమ్మారు. ఆ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న హౌ మచ్ మనీ విల్ మేక్, కానీ డాక్టర్ శాంతి తుమ్మల అడిగిన ప్రశ్న హౌ మచ్ డిఫరెన్స్ కెన్ ఐ మేక్. ఆ ఒక్క ప్రశ్నే వేలాది జీవితాలను మార్చేసింది. అది ఎలాగో తెలుసుకుందాం. వింటూనే ఉండండి శక్తిశీలి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. డాక్టర్ శాంతి తుమ్మల అవేర్నెస్ క్యాంపెయిన్స్ ను ప్రారంభించినప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేశారు, కొంతమంది నవ్వుకున్నారు, మరికొంతమంది ఇది పబ్లిసిటీ డ్రామా అని కూడా అన్నారు. కానీ ఆమె ఇంతటితో ఆగలేదు. డోర్ ఆఫ్టర్ డోర్, స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్, హౌస్ ఆఫ్టర్ హౌస్ ఆమె బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం ద్వారా ఒక పవర్ఫుల్ సిటిజన్ మూమెంట్ ని నిర్మించారు. ముఖ్యంగా విమెన్ వాలంటీర్స్ కు సింపుల్ గా విషయం నేర్పించడం ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త వీటిని వేరు చేసి పారేయటం అలవాటు చేశారు. నెమ్మదిగా 28,000 ఇళ్ల వరకు అవేర్నెస్ చేరింది. ప్రజలు మారటం ప్రారంభించారు. తర్వాత ఆమె మెసేజ్ నగరం అంతా వినిపించింది. మై వేస్ట్ మై రెస్పాన్సిబిలిటీ, ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్ అన్ని కంపోస్ట్ గా మారటం ప్రారంభమైంది. ప్రజలు గార్బేజ్ అని పిలిచింది ఫర్టిలైజర్ గా మారింది. తర్వాత ఈ పోస్ట్ లెర్నింగ్ సెంటర్ గా ప్రారంభమైంది. మరి ఇంకా ఇది ఎలా ముందుకు సాగిందో మాట్లాడుకుందాం డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: శక్తిశీలి వింటున్నారు మీ అర్జే విశాలితో. సమాజానికి ఉపయోగపడని ఎడ్యుకేషన్ కి అసలు విలువ ఏంటి? ఆమె క్లినిక్ కి బదులు స్ట్రీట్స్ ని ఎంచుకున్నారు, గ్లామర్ కంటే గార్బేజ్ ని ఎంచుకున్నారు, కంఫర్ట్ కంటే రెస్పాన్సిబిలిటీని ఎంచుకున్నారు. ఒక్క నిర్ణయం వల్ల వేలాది మంది తమ హ్యాబిట్స్ ని మార్చుకున్నారు. ఒక మహిళ స్ట్రీట్స్ లో తిరుగుతూ వేస్ట్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడటం నుంచి ప్రారంభమైన ప్రయాణం 2026 నాటికి మొత్తం కమ్యూనిటీనే మార్చేసే మూమెంట్ గా మారిపోయింది. 2026 మార్చిలో తన బెటర్ ఇండియా ఒక రిపోర్ట్ డాక్టర్ శాంతి గారి గురించి, తను చేసిన నిస్వార్థ సేవ గురించి ప్రచురించింది. లక్షల జీవితాలు, లక్షల కుటుంబాలు, వాళ్ళ అలవాట్లు, హ్యాబిట్స్ అన్ని మారాయి. అదే బహుశా డాక్టర్ శాంతి గారి జర్నీలో అత్యంత అందమైన విషయం. ఇది శాంతి గారి గురించిన శక్తిశీలి కార్యక్రమంలో ఈనాటి ఎపిసోడ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. వివిధ భారతి ప్రసారాలు ముంబై నుండి రిలే వింటారు.
2: రాష్ట్రీయ సేవా దేశ్ కి సురీలీ ధడకన్ కార్యక్రమం సఖీ సహేలీ బస్ కుచి పలు మే మిల్తే హై ఆప్సే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు

శ్రోతలు ఉంట 3.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి. అన్నవరం సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్తి అనుషాలత మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అన్నవరం సినిమా నుండి మనో గంగ పాడిన ఈ పాట.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ అనగా రేపు ఉదయం 8 గంటలకు ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మంచు పల్లకి. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, అద్వైత్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మంచు పల్లకి సినిమా నుండి ఈ పాట

0: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మొగుడ్స్ పెళ్ళాంస్ ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సిరికొండ మండలం న్యావానంది గ్రామం నుండి శ్రీరామ్, వసంత, భారతి, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మొగుడ్స్ పెళ్ళాంస్ సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట నిన్నే ప్రేమిస్తా ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గనవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్ తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం నిన్నే ప్రేమిస్తా సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసర్ లలిత, అనన్య, రాజేశ్వర్, గంగారెడ్డి, భూమేష్, రాజు మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ప్రేమ కథా చిత్రం సినిమా నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఇంతటితో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: తాతయ్య ఇది ఏం మొక్క?
7: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
6: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
7: ఎందుకు?
6: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
7: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
6: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
1: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఇందరితో ఈనాటి లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45.

సినీ రంజన్ కార్యక్రమంలో మీరు విన్న పాట గౌరీ సినిమా నుండి. చివరగా వినండి మావి చిగురు సినిమా నుండి ఈ పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతను రాష్ట ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై యుద్ద ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెలాఖరు కల్లా లబ్దిదారులను గుర్తించాలని పొంగులేటి స్పష్టం చేశారు. మరో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతోందని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీల నియామకం, గ్రామస్థాయి నుంచి కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విదేశీ ఉపాధి అవకాశాలను నర్సింగ్ నిపుణులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త భాష, కొత్త వాతావరణాన్ని ఒక సవాలుగా కాకుండా ఎదుగుదలకు ఒక అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. రోగులు కోలుకోవడంలో నర్సుల పాత్ర కీలకమని, వారందించే ధైర్యం సగం జబ్బును నయం చేస్తుందని మంత్రి కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉభయ రాష్ట్రాల త్రాగునీటి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట త్రాగునీటి అవసరాల కోసం 15వ తేదీ వరకు 10 TMC నీటిని కేటాయించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 TMC, నాగార్జున సాగర్ నుంచి 16 TMC నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నీటి కేటాయింపులు 15 వరకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే బోర్డు ముందున్న మిగిలిన అంశాలపై చర్చించేందుకు ఎల్లుండి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో నీట్ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత తారక రామారావు విమర్శించారు. ఎన్టీఏ వైఫల్యం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారిందని ఆయన ఆక్షేపించారు.

0: కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి పేపర్ లీకేజీలు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడ పేపర్ లీక్ మాఫియాను అరికట్టడంలో ఆ రాష్ట ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ నుండి 71 వేల మంది ఈ పరీక్ష రాశారని, లీకేజీల వల్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన వాపోయారు. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఇందుకు రాష్ట వ్యాప్తంగా 293 కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రాష్ట వ్యాప్తంగా రేపు ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 56,223 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ కన్వీనర్ అల్వాల రవి తెలిపారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి 1 రూపాయి కూడా చెల్లింపులు అందలేదని, 40 రోజుల నుండి ఎదురుచూస్తున్నారని అన్నారు. వర్షాలు పడి పంట తడవకముందే యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: आदौ मुख्य वार्ताः. राष्ट्रीय परीक्षा संस्थया अस्मिन् मासस्य तृतीये दिनांके आयोजिता नीट परीक्षा निरस्ता भविष्यतीति निर्णयः गृहीतः. भारतीय जनता दलस्य वरिष्ठ नेता डॉक्टर हिमंत बिस्वा सरमा अनवरतम द्वितीयवारं असम राज्यस्य मुख्यमंत्रित्वेन शपथं गृहीतवान्. अस्मिन् मासे 14-15 दिनांकयोः ब्रिक्स विदेश मंत्रिणा सम्मेलनस्य आतिथ्यं भारतं करिष्यति. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः राष्ट्रपति भवने आयोजिते कार्यक्रमे 15 परिचर्या वृत्तिकर्तृभ्यः राष्ट्रीय फ्लोरेंस नाइटिंगल पुरस्कारान् प्रदत्तवती. अपि च इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां अद्य सायंकाले अहमदाबाद नगरे गुजरात टाइटन्स अथ च सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये स्पर्धा भविष्यति. अथ वार्ताः विस्तरेण. राष्ट्रीय परीक्षा संस्थया अस्मिन् मासस्य तृतीये दिनांके आयोजिता नीट परीक्षा निरस्ता भविष्यतीति निर्णयः गृहीतः. सामाजिक माध्यमेषु प्रकाशिते सन्देशे संस्थया सूचितं यत् छात्रहितं, राष्ट्रीय परीक्षा प्रणाल्याः विश्वसनीयता च रक्षितं एषः निर्णयः स्वीकृतः. संस्थया स्पष्टीकृतं यत् प्रश्नपत्र सम्बद्धानां आक्षेपाणां विस्तृत अन्वेषणार्थम् एषः विषयः केन्द्रीय अन्वेषण अभिकरणाय प्रेषितः. एतदर्थं संस्था पूर्णसहयोगं प्रदास्यति तथा अन्वेषणाय आवश्यकानि

0: ఇప్పుడు వినండి సమాచార దర్శిని.
1: గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఇప్పుడు వినండి పత్రిక ప్రకటన. అనాథలు, పాక్షిక అనాథలు, నిరాశ్రయులైన అమ్మాయిలు, వసతి గృహాలలో వసతి పొందుతున్నటువంటి అమ్మాయిలు మరియు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాల హైదరాబాద్ నందు అడ్మిషన్ కొరకు దరఖాస్తులు ఆహ్వానం. జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ మహిళా అభ్యర్థుల నుంచి పలు డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి శ్రీమతి డి పద్మ గారు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో పలు డిప్లొమా కోర్సులను అందిస్తున్న నేపథ్యంలో అర్హులైన అనాథ పేద మహిళ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు చేసేందుకు 60 సీట్లు ఉన్నాయని, వాటిల్లో అనాథలు, పాక్షిక అనాథలు, నిరాశ్రయులైన అమ్మాయిలు, వసతి గృహాలలో వసతి పొందుతున్నటువంటి అమ్మాయిలు మరియు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల కోసం 70% చొప్పున ఒక్కో కోర్సుల్లో 42 సీట్లు కేటాయించినట్లు వివరించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ నియమం ప్రకారం 3% సీట్లు దివ్యాంగులకు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాయకపోయినా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 15వ తేదీలోపు కుల, ఆదాయ, తల్లిదండ్రులు మరణించిన ధృవీకరణ పత్రము, బోనఫైడ్ సిటీ స్టడీ సర్టిఫికెట్లు, 10th మెమోను జత చేసి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ 17 నిజామాబాద్ నందు సమర్పించాలని వివరించారు. జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, నిజామాబాద్. పత్రిక ప్రకటన విన్నారు.

సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల తలగాయాలు, వాటికి చికిత్స గురించి నరాలు, వెన్నుపూస, చెసర్ చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కేశవ మేఘరాజు గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమం సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట వరం సినిమా నుండి ఈ పాట.

మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పాల్మోనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు సినీ రంజని కార్యక్రమంలో. చివరగా వినండి విక్రమార్కుడు సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కంటసారి, బాగసి, మిలాసిస్, ఫిల్టర్ మడ్డీ ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండడము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రస నాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు

మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మి కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింకు మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మి కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియ దున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాష్ ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకొని భూమిని కలియ దున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. కనుక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ళ మధ్య పరిచి కుళ్ళి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ళ మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంద్రమును సాళ్ళ మధ్య పరిచిన చెరుకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి 0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రియ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తే బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల నేలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 45-60 రోజులకు 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఆఖరి దుక్కిలో వేసి కలిగి దున్నాలి. భూమిలో లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చి తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి. సాధారణంగా మోడెం తోటలో తొలి దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపం గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితోపాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని

కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే యూరియా, తెల్ల రకం, మ్యూరేటా పొటాస్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకొని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోదెల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు, అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చును తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషకాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభపరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:00.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధుల గురించి జగిత్యాల జిల్లా వీఓ డాక్టర్ కుమ్మిర మనీషా పటేల్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 ललित संगीत कार्यक्रम में ललित गीता विंटार 8:40

నలభై నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు.

11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధన వినిపిస్తారు జేఎస్ ఆర్కే శర్మ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ డి రమాదేవి గారు పాల్గొంటారు. 8:00 ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ ఎం రోహిత్ గారు పాల్గొంటారు. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ కేశవ్ మేఘరాజ్ గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14-15 को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पता चल जाए कौन उनके नेतृत्व कर रहे हैं, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख संबंधालनु कलिगि उंदनि चेबुतू जयस्वाल, नेपाल एन्निकल अनंतरं ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్దతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక రాజకీయ వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
2: And business situation is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together,

0: దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
1: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
0: रेपटी वरकु गुजरात, मध्य महाराष्ट्र, मराठवाड़ा, राजस्थान, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

கிசான் வாணி வியவசாயதாரல காரியக்ரமம். ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పాడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధులు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా చౌలమద్ది పశు వైద్యాధికారిణి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారితో పరిచయం వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 42 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుండి 53% మరియు మధ్యాహ్నం 21 నుండి 28% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 7 నుండి 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలు 1 ఇంటికి గరిష్ట ధర 15,000

4,18 రూపాయలు, కనిష్ట ధర 8,506 రూపాయలు, మోడల్ ధర 12,700 రూపాయలు. దుంపరకం పసుపు గరిష్ట ధర 12,539 రూపాయలు, కనిష్ట ధర 8,289 రూపాయలు, మోడల్ ధర 10,889 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 12,839 రూపాయలు, కనిష్ట ధర 8,009 రూపాయలు, మోడల్ ధర 10,250 రూపాయలు. ఆమ్చూర్ గరిష్ట ధర 23,500 రూపాయలు, కనిష్ట ధర 10,000 రూపాయలు, మోడల్ ధర 21,900 రూపాయలు. మక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 1,278 రూపాయలు, మోడల్ ధర కనిష్ట ధరలు కూడా 1,278 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 10,366 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 10,266 రూపాయలు. శనగలు గరిష్ట ధర 7,266 రూపాయలు, కనిష్ట ధర 6,000 రూపాయలు, మోడల్ ధర 7,266 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదెలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా
3: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: కార్యక్రమంలో ఇప్పుడు పాడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధులు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా చౌలమద్ది పశు వైద్యాధికారిణి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారితో పరిచయం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. పాడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధులు ఈ అంశం గురించి తెలియచేయటానికి జగిత్యాల జిల్లా చౌలమద్ది పశు వైద్యాధికారిణి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మనీషా పటేల్ గారు.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, పాడి పశువుల ఆరోగ్యం పాల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది, దీని గురించి ముందుగా వివరిస్తారా?
7: పాడి పశువుల ఆరోగ్యం అధిక పాల ఉత్పత్తి లక్ష్యంతో పాడి పశువుల పెంపకం చేపట్టే పాడి రైతులు మంచి పాల సరితో అధిక పాల ఉత్పత్తి లక్షణాలు కలిగిన మేలు జాతి పాడి పశువులను ఎంపిక చేసుకున్న తదుపరి గమనించవలసిన ఇంకొక ముఖ్యమైన అంశం

0: శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో పాడి పశువుల ఆరోగ్యం పట్ల అవగాహన. మేలుజాతి గేదెలు ఆవులు కానీ పోషించినప్పుడు వాటి నుండి వీలైనంత ఉత్పత్తి సామర్థ్యం రాబట్టుటకు వాటి యొక్క ఆరోగ్యం పట్ల ఎల్లవేళలా శ్రద్ధ కనబర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పాడి పశువైనా అనారోగ్యం పాలైనప్పుడు వాటి పాల ఉత్పాదకత లోపించి రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది. పాడి పశువులు అనారోగ్యం పాలైనప్పుడు కొన్ని రకాల వ్యాధులతో తాత్కాలికంగా, మరికొన్ని రకాల వ్యాధులతో సంబంధిత పాడి కాలంలో పూర్తిగా పాల ఉత్పత్తి కోల్పోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పశువు అనారోగ్యం పాలైనప్పుడు అశ్రద్ధ వహించినట్లయితే పశువులకు ప్రాణహాని కూడా సంభవించి రైతు పశువులను కోల్పోయి పాల ఉత్పత్తి లేక రెండు విధాల నష్టం పొందుతాడు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మేలుజాతి పాడి పశువుల పోషణ ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది కాబట్టి వాటి ఆరోగ్య పరిరక్షణలో ఇంకా ఎక్కువ శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. మొదట పశువుల్లో అనారోగ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. పశువు మందగోడిగా ఉండడం, మట్టి తడారిపోయి ఉండడం, కళ్ళు ఎర్రబడడం లేదా పుసులు కారడం, మేత తినదు, నెమరు వేయదు, పొట్ట కదలకుండా ఉబ్బరంగా ఉండడం, శరీరం వేడిగా జ్వరంతో ఉండడం, పలుచటి పేడ వేయడం, వణకడం, దద్దులు రావడం, పాల ఉత్పత్తి ఒకేసారి తగ్గించడం, మూత్రం రంగు మారడం, ఈ లక్షణాలు పాడి పశువుల్లో కనిపించినట్లయితే వీలైనంత త్వరగా పశువైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అంతేగాక పాల ఉత్పత్తిదారులు పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు కూడా తెలుసుకోవాలి.
1: డాక్టర్ గారు, ఏ అంశాలు పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయంటారు?
0: పాడి పశువుల పోషణ నిర్వహణతో పాటు వాటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. పాడి పశువులు సక్రమంగా మేతమేస్తూ ఇతర ఇబ్బందులు లేకుండా, దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నవని తెలుసుకోవాలి. పాడి పశువు ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తి వంశపారంపర్యంగా వచ్చే సామర్థ్యంతో పాటు అది దూడ వయసు నుండి ఆరోగ్యంగా పెరగడం, సుపోషకమైన మేత అందించడం, వ్యాధుల బారిన పడకుండా కాపాడడం, తగిన వాతావరణాన్ని కల్పించి పరిసరాల పరిశుభ్రత కాపాడుతూ సూక్ష్మజీవులు మరియు పరాన్న జీవుల బారిన పడకుండా చూడడం, పాడి పశువులు ఒత్తిడి గురి కాకుండా చూసుకోవడం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. విదేశీ ఆవులు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు. అందుకే 50% సంకర జెర్సీని లేదా సంకర HF జాతి ఆవులను ఎన్నుకోవాలి. ఎండలో మేపకుండా ఇంటి వద్దనే చెట్ల నీడలో కానీ పాక లేదా తాటాకు చెట్ల కింద చల్లటి వాతావరణంలో పోషించినట్లయితే మంచి పాల దిగుబడిని ఇస్తాయి. గేదెలు నల్ల చర్మం కలిగి ఉండడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకోలేవు. అందుకే వాటిని ఉదయం పూటనే మేతకు పోనిచ్చి పగటి పూట ఇంటి వద్ద చల్లని వాతావరణంలో పోషించాలి. అప్పుడే పాడి పశువులు వాటి ఉత్పాదకత కోల్పోకుండా మంచి పాల దిగుబడిని ఇస్తాయి. పాడి పశువులను పెంచే స్థలాల వద్ద పరిసరాలు శుభ్రతగా ఉండే విధంగా చూసుకోవాలి. సరైన గాలి వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. మురికి నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. దానివల్ల దోమలు, ఈగలు మొదలగు వాటిని అరికట్టి కొన్ని రకాల వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. పాడి పశువులకు మంచి పోషకాహార పదార్థములు కలిగిన మేత సరిపోయేంత ఇవ్వాలి. పాడి పశువులకు ఇచ్చే మేత దాని శరీర అవసరానికి పోను పాల ఉత్పత్తి కొరకు ఒకవేళ సూడితో ఉన్నట్లయితే గర్భంలో పెరిగే పిండానికి అధిక పోషకాహారం అందించవలసిన అవసరం ఉంటుంది. అందుకే పాడి పశువులకు నాణ్యమైన మేత దాణా సరిపోయేంత ఇవ్వాలి. పరిశుభ్రమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. మురికి నీరు కలుషిత పరివాహక ప్రాంతాల్లో నీరు త్రాగించడం వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతాయి. రైతు ప్రతిరోజు తన పాడి పశువులను గమనించి ఏవైనా అనారోగ్య లక్షణాలు కనబడిన ఎడల తక్షణమే సంబంధిత పశువైద్యునికి చూపించి చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనబరిస్తే నష్టం అపారం. అందుకు పాడి పశువుల ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాల పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలి. పాడి పశువులకు సోకే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు మొదలైన అంటువ్యాధులు సోకకముందే నివారణ చర్యగా వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. పాడి పశువులకు సోకే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు మొదలైన అంటువ్యాధులు సోకకముందే నివారణ చర్యగా వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. పాడి పశువులు అంత మరియు బాహ్యపర

0: వనజీవులకు లోనైనప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
1: డాక్టర్ గారు, అలాగే పాల ఉత్పత్తిని తగ్గించే వ్యాధుల వివరాలు తెలియజేస్తారా?
0: అలాగేనండి. ఇంతకుముందు మనం పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకున్నాం కదా. పాడి పశువుల పోషణ సరిగా లేనప్పుడు బలహీనపడి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం, వ్యాధి నిరోధక చర్యలు చేపట్టకపోవడం, యాజమాన్య పద్ధతుల్లో అవగాహన లేమి మొదలవు కారణాల వల్ల పాడి పశువులు పలు రకాల సూక్ష్మక్రిములకు లోనై అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. తాగునీరు మేత పట్ల శ్రద్ధ లోపిస్తే పరాన్న జీవుల బారిన పడి ఆరోగ్యం క్షీణిస్తుంది. పాడి రైతులకు పాడి పశువుల ఆరోగ్యం పట్ల అవగాహనతో ఉన్న ఎడల వాటి ఉత్పాదకత నిలకడగా ఉండి రైతుకు ఆర్థిక లాభం కలుగుతుంది. కావున పాడి రైతులు అవగాహన నిమిత్తం పాల ఉత్పత్తిపై ప్రభావం చూపే ముఖ్యమైన పశు వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఇందులో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు గొంతువాపు, జబ్బవాపు, బ్రుసోలసిస్, వైరస్ వల్ల కలిగే వ్యాధులు గాలికుంటు, మశూచి వ్యాధి, పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధి కుందేటి వెర్రి లేదా సర్ర, థైలేరియాసిస్, బెబేషియోసిస్, కార్జపు జలగ వ్యాధి, ఇతర వ్యాధులు పాలజ్వరం, పొదుగువాపు, గర్భకోశ వ్యాధులు మొదలైనవి. గొంతువాపు వ్యాధి, వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా దున్నలు గేదెల్లో వస్తుంది. నీరసంగా ఉన్న పశువులకు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. పల్లపు ప్రాంతాల్లో, వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువు ఆయాసపడుతూ శ్వాస పీలుస్తుంది. శ్వాస పీల్చేటప్పుడు గురుగురుమని శబ్దం వస్తుంది. నాలుక బయటకు తీస్తూ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పశువు 24 గంటల్లో చనిపోతుంది. గొంతు పైభాగాన మెడ కింద వాపు ఉంటుంది. కళ్ళు ఎర్రబడి నీరు కారుతూ ఉంటాయి. జ్వరం తీవ్రత 104 డిగ్రీ ఫారెన్హీట్ నుండి 106 డిగ్రీ ఫారెన్హీట్ పెరిగి పశువు చనిపోవడం జరుగుతుంది. దీనికి చికిత్స ఎలా అంటే, వర్షాకాలం ముందు జూన్ జూలై మాసాల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే బలహీనంగా ఉన్న పశువులు త్వరగా వ్యాధికి గురవుతాయి. వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి. పాకలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. చనిపోయిన పశువును సున్నపు గోతిలో పూడ్చాలి. పశువైద్యుని సలహా మేరకు వ్యాధి సోకిన వాటికి యాంటీబయాటిక్స్ మరియు ఇతర మందులు వాడాలి. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్సకు ఫలితం ఉండదు.
1: మరి జబ్బవాపు వ్యాధి ఎలా వస్తుంది, దాని లక్షణాలేంటి, నివారణ మార్గాల గురించి తెలియజేస్తారా?
0: ఆరోగ్యంగా బలంగా ఉండే పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి తొలకరి చినుకులు పడ్డ తర్వాత వస్తుంది. సాధారణంగా ఉష్ణ ప్రాంతాల్లో, గాల్లో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువ రావడం జరుగుతుంది. మరియు ఈ వ్యాధి ఎక్కువగా తెల్లజాతి పశువుల్లో వస్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, 6 మాసాల నుండి 2 సంవత్సరాల లోపు వయసు గల బలంగా ఆరోగ్యంగా ఉన్న పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. చిన్న పశువులు అకస్మాత్తుగా మరణిస్తాయి. చాలా సందర్భాల్లో వ్యాధి లక్షణాలను గుర్తించకముందే పశువులు మరణిస్తాయి. జబ్బ మరియు తొడ కండరాలపైన వాపు కనబడుతుంది. ముందుగా వాపు ఉన్న చోట వేడిగాను నొప్పిగాను ఉంటుంది. వాపు ఉన్న చోట తాకినచో కరకరమని శబ్దం వస్తుంది. పశువు నీరసంగా ఉండి ఆకలి కూడా మందగిస్తుంది. అలాగే జ్వరం తీవ్రత 104 డిగ్రీ ఫారెన్హీట్ నుండి 106 డిగ్రీ ఫారెన్హీట్ పెరిగి పశువు చనిపోవడం జరుగుతుంది. ముందు కాళ్ళ మధ్యలో వాపు కూడా రావచ్చు. 1 కంటే ఎక్కువ శరీర భాగాల్లో వ్యాధి లక్షణాలు కనిపించి 12 నుండి 36 గంటల్లో పశువు మరణిస్తుంది. వ్యాధి నివారణకు వర్షాలకు ముందే వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. వ్యాధి సోకిన పశువు యొక్క మలమూత్రాలను, గడ్డిని కాల్చివేయాలి. చనిపోయిన పశువును సున్నపు గోతిలో పూడ్చాలి. ఈ వ్యాధికి చికిత్స ఎలా అంటే, పశువులలో వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన యాంటీబయాటిక్ మందులు ఇప్పించాలి.
1: డాక్టర్ గారు, బ్రూసెల్లోసిస్ మామూలు వ్యాధుల కంటే ప్రత్యేకమైంది అంటూ ఉంటారు, దాని గురించి చెప్పండి.
0: ఈ వ్యాధి సోకడం వల్ల రైతాంగం ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. పశువుల నుండి మనుషులకు కూడా ఈ వ్యాధి సంక్రమించి జ్వరం మరియు వంధ్యత్వం కలగజేస్తుంది. ఈ వ్యాధి వల్ల ఆవులు గేదెల్లో ఇసుకుపోవడం మరియు గర్భకోశ వ్యాధులు, మగ పశువుల్లో వంధ్యత్వం కలుగుతుంది. వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వ్యాధి

0: పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది, మేత మేయవు, ఈనటానికి ముందు లక్షణాలు కనిపించకుండానే 4 నుండి 9 నెలల చూడి ఉన్నప్పుడు ఈసుకుపోవడం జరుగుతుంది. కీళ్ళవాతం వస్తుంది, పశువులు కుంటుతో నడుస్తాయి, పశువు ఈన తర్వాత మాయపడదు, 10 నుంచి 20 రోజుల వరకు మానం ద్వారా దుర్వాసన కలిగిన మట్టు పడుతూ ఉంటుంది. వ్యాధి నివారణకు తీసుకుపోయిన దూడను, మాయను, గర్భాశయపు ద్రవాలను, ఈసుకుపోయిన పిండాన్ని, చెత్తను కాల్చివేయాలి. 5 నుండి 7 నెలల వయసు గల పెయ్య దూడలకు టీకా మందు వేయించాలి. అన్ని పశువులకు రక్త పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేయించాలి. పాకను క్రిమి సంహారక మందులతో కడిగి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వ్యాధి నిర్ధారితమైన పశువులను మంద నుండి వేరు చేయడం మంచిది. ఈ బ్రుసెల్లోసిస్ వ్యాధి నివారణకి వ్యాధి సోకిన పశువులకు యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేయించాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు కదా, మరి ఈ నేపథ్యంలో గాలికుంటు వ్యాధి గురించి కూడా చెప్పండి.
0: ఓకేనండి. సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత దేశవాళి పశువుల్లో కన్నా ఎక్కువగా ఉంటుంది. దేశవాళి పశువుల్లో ప్రాణ నష్టం అంతగా ఉండదు, ఎద్దులు సరిగా పనిచేయవు. మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వ్యాధి యొక్క లక్షణాలు నోరు మరియు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి 3-4 వారాల్లో బొబ్బలు చితికి పుండ్లుగా మారి చర్మం గరుగుగా తయారవుతుంది. పశువుల నోట్లో చిగుళ్ళపైన పక్కులు ఏర్పడడం చేత పశువులు మేత నీరు తీసుకోక నీరసించిపోతాయి. నోటి నుండి చొంగ కారుతూ ఉంటుంది. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. వ్యాధి పీడిత ఆవులు, గేదెల పాలు తాగిన దూడలు మరణిస్తాయి. జ్వరం యొక్క తీవ్రత 104 డిగ్రీ ఫారెన్హీట్ నుండి 106 డిగ్రీ ఫారెన్హీట్ పెరిగి పశువులు నీరసించిపోతాయి. గిట్టల్లో పుండ్లు ఏర్పడడం వల్ల ఎద్దులు వ్యవసాయ పనులు చేయలేవు. ఈ వ్యాధిని నివారించడానికి వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి. పశువుల యొక్క పాకలను క్రిమిసంహారక మందులతో, వాషింగ్ సోడాతో కడగాలి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలను గడ్డితో కాల్చివేయాలి. చనిపోయిన పశువును సున్నపు గోతిలో పూడ్చాలి. వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకు తాగించకూడదు. మార్చ్ లేదా ఏప్రిల్ మరియు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మాసాలకు ముందుగా వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి. గాలికుంటు వ్యాధి చికిత్స కోసం కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి ఈగలు వాలకుండా వేప నూనె పూయాలి. నోట్లోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి పూయాలి. డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన మందులు వాడాలి.
1: మరి మశూచి వ్యాధి, జలగ వ్యాధి ఇవి కూడా ప్రమాదకరమైన వ్యాధులేనా? వీటికి కారణాలు, నివారణ గురించి కూడా చెప్పండి.
0: పశువుల్లో మశూచి వ్యాధి వైరస్ల వల్ల కలుగుతుంది. దీన్ని అమ్మవారు లేదా తల్లి వ్యాధి అని కూడా అంటారు. గేదెల్లో కంటే ముఖ్యంగా ఆవుల్లో ఎక్కువగా సోకుతుంది. పశువుల నుండి మనుషులకు సంక్రమించే అవకాశం ఉంది. చలికాలంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మశూచి వ్యాధి అంటువ్యాధి. చిట్లిన చర్మం ద్వారా క్రిములు ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. పాలు పితికే వారి ద్వారా, పాల యంత్రాల ద్వారా, ఈగల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. మశూచి వ్యాధి లక్షణాలు: జ్వరం 102 నుంచి 104 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. పొక్కులు మొదట చిన్నగా ఉండి తర్వాత పెద్దగా అవుతాయి. పొదుగు చనుమూనలపై పొక్కులు ఎక్కువగా కనిపిస్తాయి. వాటి వల్ల నొప్పి ఉండడం వల్ల పాలు పితకడం వీలు కాదు. ఒక్కోసారి బ్యాక్టీరియా క్రిములు చేరడం వల్ల పొదుగు వాపు వ్యాధిగా మారుతుంది. ఈ వ్యాధి వల్ల పశువులు నీరసించిపోవడంతో పాటు పొదుగుపై పొక్కులు ఉండి నొప్పిగా ఉండడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ మశూచి వ్యాధి యొక్క చికిత్స, ఈ వ్యాధి టీకాలు లేవు కాబట్టి సరి అయిన సమయంలో పశు వైద్యుని సంప్రదించి యాంటీబయాటిక్ మందులు వాడాలి. పొక్కుల వల్ల ఏర్పడిన పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి యాంటీసెప్టిక్ మందులు రాయాలి. 15 నుండి 20 రోజుల్లోపు పుండ్లు మానిపోతాయి. పాడి రైతులు ఈ వ్యాధుల పట్ల తగిన అవగాహన కలిగి ఉండి సరైన సమయంలో పశువులకు టీకాలు వేయించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: పాడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధులు, వాటి నివారణ గురించి చక్కటి విషయాలు తెలియజేశారు రైతు సోదరుల తరఫున. అలాగే ఆకాశవాణి తరఫున ధన్యవాదాలండి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారు.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు పాడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధులు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా చౌలమద్ది పశు వైద్యాధికారిణి డాక్టర్ కొమ్మేర మనీషా పటేల్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు అధిక పోషకాలున్న మునగాకు తుమ్మియాకు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనకు అందుబాటులో దొరికే మునగాకులో ఔషధ గుణాలు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. కంటి వ్యాధులు, నాడి, ఎముకలు, హృదయ సంబంధ వ్యాధులను నివారించే గుణం వీటికి ఉంది. మునగాకుల్లో విటమిన్ ఏ క్యారెట్లలో కన్నా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, గుండె సమస్యలు, డయేరియా తదితరాల నుండి రక్షణ లభిస్తుంది. విటమిన్ సి కమలాల కన్నా మునగాకుల్లో 7 రెట్లు ఎక్కువ. ఫలితంగా జలుబు, ఫ్లూ నుండి రక్షణ దొరుకుతుంది. కాల్షియం పాలకన్నా 4 రెట్లు ఎక్కువ. ఫలితంగా దృఢమైన ఎముకలు, పళ్ళు మన సొంతమవుతాయి. పొటాషియం అరటి పండ్ల కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మెదడు, నరాలు చక్కగా పనిచేస్తాయి. కోడిగుడ్లలో లభించిన ప్రోటీన్లు మునగాకులోనూ లభిస్తాయి. శరీర కణజాల అభివృద్ధికి మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది. మునగాకుల వల్ల ఉపయోగాలేమిటో తెలుసుకుందాం. అప్పుడే తీసిన మునగాకు రసం 3-4 స్పూన్లు సరిపడా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తాగితే కంటి నరాల బలహీనత తగ్గుతుంది. చిన్నపిల్లలకు చాలా మంచిది. ఇక 1 పిడికెడు ఆకులు కప్పున్నర నీళ్లలో వేసి తయారు చేసిన మునగాకుల రసంలో 1 స్పూను నిమ్మరసం వేసి ఉదయాన్నే తాగితే బలం చేకూరడమే కాకుండా పోషకాహార లోపాలు సరిచేసి రక్తహీనత, దగ్గు, ఆయాసం, జలుబు, నరాల బలహీనత తగ్గుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది. మునగాకు రసం 1 కప్పు మరిగించి 1/2 కప్పు అయ్యాక 2-3 స్పూన్ల పాలలో కలిపి పిల్లలకు రోజుకు 2-3 సార్లు తాగిస్తే ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. గర్భిణులకు మునగాకు రసం తగు మోతాదులో ఇస్తే రక్తహీనత, కాల్షియం లోపం ఏర్పడకుండా చూడవచ్చు.

0: కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు వంటి సమస్యలకు మునగాకు వేడి చేసి కాపడం పెడితే నొప్పి వాపు తగ్గుతాయి. నూరిన మునగాకులను వెచ్చచేసి నుదిటిపై పెడితే తలనొప్పి తగ్గుతుంది. ఇలా అధిక పోషకాలు కలిగిన మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇప్పుడు తుమ్మి మొక్క గురించి వివరాలు తెలుసుకుందాం. ఇది ఇంచుమించు సుమారు 1 మీటర్ ఎత్తు వరకు పెరిగే కలుపు మొక్క. తుమ్మిలో చిన్న తుమ్మి, పెద్ద తుమ్మి అని 2 రకాలున్నాయి. ఇంచుమించు 2 గుణాలు సమానమే. ఇక ఉపయోగాలు. తుమ్మి మొక్క వాత, కఫ, చర్మరోగాలను అద్భుతంగా హరిస్తుంది. దీని కూర రుచిగా ఉండి జీర్ణశక్తిని పెంచటమే కాకుండా మలబద్దకాన్ని పోగొడుతుంది. వేడి చేసే స్వభావం కలది. తుమ్మి పుష్పాలు సుగంధిత తైలం, ఒక విధమైన రసాయన తత్వమున్నట్లు ప్రయోగశాలలో జరిగిన అధ్యయనాల్లో కనుగొన్నారు. తుమ్మిరసం, ఉసిరికరసం, చెరకురసం, నిమ్మరసం మొదలైన రసాల్లో జీలకర్ర చూర్ణం, పంచదార కలిపి ఎండించి తయారు చేసిన చూర్ణం వాడితే తల తిరిగినట్లుండటం, నోట్లో నీళ్లూరటం, వాంతి వచ్చినట్లుండటం, అజీర్ణం, నీరసం లాంటి లక్షణాలు తొలగిపోయి హుషారుగా ఆరోగ్యంగా ఉంటారు. తుమ్మి ఆకుల రసాన్ని పట్టిస్తుంటే పొట్టురాలే చర్మ వ్యాధిలో సుగుణం కనిపిస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. తుమ్మి ఆకు, ఉప్పు కలిపి నూరి ఆయా భాగాలకు పట్టిస్తే దురద, గజ్జి, తామర లాంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. తుమ్మి ఆకు, బెల్లం, శొంఠి పొడి కలిపి మెత్తగా నూరి చిన్నపిల్లలకు తినిపిస్తే గొంతులో కఫం చేరి గరగరలాడటం తగ్గి శ్వాస బాగా ఆడుతుంది. సాధారణంగా వచ్చే దగ్గు, జలుబులకు అనుభవ వైద్యంగా తుమ్మి ఆకు, తులసి, జుట్టుపాలాకు, మిరియాలు, వెల్లుల్లి, ఏలకులు కలిపి నూరి చింతగింజ ప్రమాణంలో వాడతారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి జలజీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కాని కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరుతాయి. కాని ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకే ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. రెండు వేల 2019లో ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువః అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల సస్యశ్యామల వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.

0: నమస్కారం శ్రోతలారా, ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు 1007 పనులు ఆమోదం పొందగా, వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా, 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39% తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరును ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 1,650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్ లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా, 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి, మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకు ముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు ఉండడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే, కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అడుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
1: జలశక్తి అభియాన్ ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తూ పైప్ లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100లాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జలజీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోనూ, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్ కు శాస్త్రీయమైన, సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల శాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
2: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయటం అనేది జరుగుతుంది.

0: గర్భావల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యత సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పూడికి తీయటం, స్లూయిస్ లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6-20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్ లని, చెక్ ట్యాంక్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసి పట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
1: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 1,000 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ధి పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
2: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలువులు ప్రభుత్వం వారు కొలువులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు పనులు కాదు, వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు నీళ్ళు ఇంటింటికి నీళ్ళు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాగ్రత్త చేసుకుంటున్నాం. వీధి చివరిన కొలువు ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలువులు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉందంతా ప్రభుత్వం వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
1: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది. కానీ ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని

0: జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షితః అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిటా కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి ఉప్పెన సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పరిపల్లి శశాంక్, జగదీష్, దాసర్ రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఉప్పెన సినిమా నుండి ఈ పాట

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట వినోదం ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష, లత మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వినోదం సినిమా నుండి ఈ పాట

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్.

మధుర గీతాలలో మీరు విన్న పాట బలరాముడు సినిమా నుండి. ఘంటసాల పేలీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి సుఖదుఖాలు సినిమా నుండి పి సుశీల పాడిన ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట పంతులమ్మ సినిమా నుండి. ఇప్పుడు వినండి డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి పి సుశీల పాడిన ఈ పాట.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాలలో మీరు విన్న పాట ఇలవేల్పు సినిమా నుండి. ఇప్పుడు వినండి బట్టి విక్రమార్క సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట కులగోత్రాలు సినిమా నుండి. ఇప్పుడు వినండి మాంగళ్య బలం సినిమా నుండి ఘంటసాల జిక్కే గారు పాడిన ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట కన్య వయసు సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. చివరగా వినండి పెళ్లినాటి ప్రమాణాలు సినిమా నుండి, ఘంటసాల పెళ్ళి ఇలా పాడిన ఈ పాట.

ఈనాటి మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: state for practical implementation of Prime Minister Modi's call. He urged citizens to reduce fuel consumption and avoid unnecessary purchase of gold. In IPL cricket, Gujarat Titans defeated Sunrisers Hyderabad by 82 runs at the Narendra Modi Stadium in Ahmedabad tonight, chasing a target of 169 runs. Sunrisers Hyderabad were all out for 86 runs in 14.5 overs. Earlier put into bat, Gujarat Titans posted 168 runs for the loss of 5 wickets in their allotted 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మేము సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.